శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తకం 2026వ సంవత్సరం జూన్ నెల 9వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ డాక్టర్ ఎంటి ఆళ్వార్.
1: వైరాగ్యమే భయం లేని మార్గం. మనకు వేదాంతాన్ని ఎందరెందరో ఎన్నో విధాలుగా బోధించారు. దానివల్ల మానసిక శాంతి లభిస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజస్వామి చెప్పారు. అసలు ఈ సుఖాలు ఎలా దక్కుతాయి? దక్కిన సుఖాలు మనకు శాంతిని ఎలా ఇస్తాయి? ఇది నిజమా కాదా అంటూ విచారించి మహాకవి భర్తృహరి సుభాషిత త్రిశతి అని తన యొక్క శతకంలో ఇలా చెప్పారు. భోగే రోగభయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం మాన్యే దైన్యబలం బలే రిపుబలం రూపే జరాయాః భయం శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాంతాద్ భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం అని చెప్పారు. ఎంత జాగృతి నొన

0: వస్తోందో ఈ పద్యం చూడండి. ఏది సుఖమైంది కాదు అంటూ బాగా భోగాలు అనుభవిద్దాం అనుకున్నా ఏదో ఒక రోగం రానే వస్తుంది. ఆహార పదార్థాలు చాలా బాగుంది కదా అని కొంచెం మోతాదు మించి తిన్నా తాగినా వెంటనే రోగం, వైద్యుని చుట్టూ గిరగిరగిరా తిరగాల్సి వస్తుంది. మన లోకంలో ఎన్నో రోగాలు చూస్తున్నాం, వాటి వెనక మన తప్పిదాలు గుట్టలు గుట్టలు. అతిగా శృంగార సుఖం కోరినా ప్రమాదమే, అతిగా తింటే అజీర్ణ రోగం, అతిగా తాగితే ప్రాణాలకే ముప్పు, పరిపూర్ణ సుఖాలు అధిక బాధల కొరకే అని నీతిశాస్త్రం. ఇక కదలకుండా కూర్చుంటే చూస్తున్నాం పొట్టలు పెరిగి ఊబకాయం వస్తోంది. కాళ్ళు చేతులు కదలకుండా సుఖంగా భోగాలు అనుభవిద్దామంటే ఖచ్చితంగా రోగాలు ముంచివేస్తున్నాయి. అసలు భాగ్యం అసలు సుఖం భోగాల్లో లేదండి అంటూ భోగం పెరిగిందా రోగాల భయం తప్పదంటున్నారు. ఇక రెండవది, కులం గొప్పగా భావిస్తే సుఖమా అంటే కాదు, కులే చ్యుతి భయం అంటున్నారు. కులం కులం అంటూ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆవేశ మోహాలు కులభ్రష్టుత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇన్ని కులాలు ఈ దేశంలో వచ్చాయి. కులాలు, ఉపకులాలు, కులాంతరాలు ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా మారిపోతాయో ఏమో అనే భయం కూడా ఉంది. బాగా ధనాన్ని సంపాదిస్తే ఎలా ఉంటుంది అని ఒకరన్నారు. అప్పుడు అంటున్నారు, విత్తేండ్రుపాలాద్ భయం. రాత్రింబగళ్ళు వ్యాపారాలు ఉద్యోగాలు చేసి ఆ ఉద్యోగం కూడా లంచాలు మోసాలు చేసి నిజాయితీగా సంపాదించిన వారి కన్నా ఎక్కువ ఎక్కువగా సంపాదించి ధనాన్ని నేలమాళిగలలో బ్యాంక్ లాకర్లలో పెట్టి కాపాడినా ప్రభుత్వ ఆదాయ శాఖ ద్వారా పెద్ద భయమే. అదేనండి ఇన్కమ్ ట్యాక్స్ భయం. దానికోసం ఆడిటర్ల చుట్టూ నిద్ర లేకుండా ప్రదక్షిణాలు చేస్తూ వణుకుతూ బతకాలి. ఇక చాలా గౌరవంగా బ్రతుకుదామని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తన గుట్టు వ్యవహారాలు ఎక్కడ బయట చేస్తారో, తనకు ఎక్కడ మానహాని కలుగుతుందో అని భయపడాల్సి వస్తోంది. ఇక నాకు చాలా బలం ఉంది అని సైన్యాన్ని పెంచుకొని కండలు పెంచుకొని తిరుగుదామంటే బలే రిపు భయం. ఎవడో ఒక శత్రువు కనిపించకపోడు, తనతోటి వాడు తనకంటే బలం గలవాడైతే సహిస్తామా? బలం అంటే నాదే అని విర్రవీగుదామంటే ఎప్పుడు సైన్యాన్ని బలోపేతం చేయాల్సిందే. కాబట్టి బలం కూడా భయాన్ని తొలగించలేకపోతోంది. ఇక అందమందామా? రూపే జరాయాహ భయం. అంత సౌందర్యవతి సుందరుడు లేడనుకున్నా ఎంతకాలమండి ఈ అందం చెప్పండి? కళ్ళకు మసకలు, కాళ్ళు అరిగిపోవడం, చెవులు వినబడకపోవడం, అందమైన నిగనిగలాడే చర్మం మడుతలు పడిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం, ఈ శరీరంలో రోగాలు కొత్త కొత్తవి పుట్టి విజ్ఞాన శాస్త్రజ్ఞులను వెర్రివాళ్లను చేస్తున్నాయి. అందువల్ల మన జీవన గమనంలో వైరాగ్యమే భయములేని స్థానము అని తెలుసుకుని చక్కగా మన జీవితాన్ని భద్రంగా నడుపుకుందాం.
1: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ డాక్టర్ ఎంటి ఆర్వాల్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Renu Kataria. Union Home Minister Amit Shah will launch the Land Port Management System LPMS in New Delhi today. This initiative reflects the government's commitment to smart border management, aiming to enhance efficiency, transparency and security in cross-border trade and passenger movement through technology-driven solutions. In Andhra Pradesh, 8 people succumbed to their injuries while 6 others were injured in a major fire accident at the Visakhapatnam steel plant of Rashtriya Ispat Nigam Limited yesterday evening. The accident occurred at around 4:15 p.m. during casting operations at caster 2 of steel melt shop 1. The injured have been admitted to the hospital and are undergoing treatment. Rashtriya Ispat Nigam Limited has initiated an investigation into the accident. In addition, a 3-member external inquiry committee headed by the director in charge of the Bokaro steel plant of Steel Authority of India Limited has been assigned to probe the incident. Union Steel Minister H.D. Kumaraswamy and Civil Aviation Minister Ram Mohan Naidu visited the Visakhapatnam steel plant accident site last night. Mr. Kumaraswamy announced a compensation

పరమశాంత చిత్త సుధే పాలనాయ భవఘరాయ పరమశాంత చిత్త సుధే పాలనాయ భవఘరాయ హరదూటున సిరిదా దురకరణాయ పరా

పుదీనా సాగు గురించి తెలుసుకుందాం. పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో జపాన్ పుదీనాకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాల్లో దగ్గు, జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా టూత్పేస్ట్లు, మౌత్ వాష్లు, చూయింగం మొదలైన వాటిలో కూడా పుదీనాని వాడుతున్నారు. పుదీనా 60 నుండి 75 సెంటీమీటర్లు పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వెడల్పుగా ఉండి సన్నని నూగును కలిగి ఉంటాయి. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకి ఉపయోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుదీనాలో రకాల్ని గనక మనం చూసినట్లయితే శివాలిక్, కోసి, హిమాలయ, సక్షం, కుషాల్ అనే రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్ళని తట్టుకోలేవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేయడం లేదు. పుదీనాలో సక్షం ఈ రకాన్ని గనక మనం చూసినట్లయితే వీటి పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టార్కి 80% పైగా మెంథాల్ కలిగిన 225 నుంచి 250 కిలోల తైలాన్ని పొందొచ్చు. ఇక కుషాల్ రకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం రబీ చివరిలో కూడా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వరికోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలో హెక్టార్కి 80% మెంథాల్ కలిగిన 175 నుండి 200 కిలోల తైలాన్ని పొందొచ్చు. సక్షం, కుషాల్ రెండూ కూడా పురుగులని, తెగుళ్ళని తట్టుకోగలవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పుదీనా సాగుకి అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని నల్లనేలలు, ఉదజన సూచిక 6.5 నుండి 8.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పుదీనా సాగుకు పనికిరావు. ఇక వాతావరణాన్ని గనక మనం చూసినట్లయితే సమశీతోష్ణ స్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. 100 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం, 20 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుదీనాని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 నుండి 4 క్వింటాళ్ల తీగ ముక్కలు అవసరమవుతాయి. ఇక నాటే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పుదీనాని 2 రకాలుగా నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవాలంటే పిలకల్ని పొలంలో నాటుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. పిలకలని కుల్పీలతో మట్టి తీసి 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో లేదా ట్రాక్టర్తో గొర్రు తోలడం ద్వారా 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూడ్చేయాలి, వెంటనే తడిపెట్టుకోవాలి. జనవరిలో నాటుకుంటే 3 నుండి 4 వారాల్లోనూ, ఫిబ్రవరిలో అయితే 2 నుండి 3 వారాల్లోనూ మొలకలు వస్తాయి. ఫిబ్రవరి తర్వాత నాటుకోవాలంటే పిలకల్ని ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడిలో పెంచుకుని 6 ఆకులు వచ్చిన తర్వాత వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పుదీనాని నాటుకోవాలంటే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే రబీ శనగ పంట తర్వాత కూడా ఈ పుదీనాని సాగు చేయొచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా అంటే 2-3 సార్లు దుక్కి దున్ని చిన్న మడులు తయారు చేసుకుని వాటిని వరి నాటు వేసే సమయంలోలాగా నీటితో నింపుకోవాలి. నారుమడి నుండి 6 ఆకులు వచ్చిన మొక్కల్ని పీకి వరి నారులాగానే మడుల్లో నాటుకునేటట్లయితే వరుసల మధ్య 50 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రిల్లో అయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. హెక్టర్కి సుమారుగా 2.5 లక్షల పిలకలు అవసరమవుతాయి. ఈ పద్ధతిలో నాటితే కుషాల్ రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో అయితే పిలకల్ని బోదల మీద మాత్రమే నాటుకోవాలి. ఇక పుదీనా సాగులో సమగ్ర పోషక యాజమాన్యం అంటే సేంద్రియ రసాయన ఎరువులని సమ్మిళితంగా ఉపయోగించడం వల్ల ఆకులు, మెంథల్ పదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
ఆఖరి దుక్కిలో 20 నుండి 30 టన్నుల పశువుల ఎరువు, 110 కిలోల యూరియా, 310 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకుని కలయదున్నాలి. నాటిన 30 నుండి 40 రోజులకి, అలాగే 65 నుండి 70 రోజులకు ఒకసారి 55 కిలోల చప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా మొదటి కోత కోసిన వెంటనే ఒకసారి, 30 నుంచి 35 రోజులకి రెండోసారి 55 కిలోల చప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా యూరియాని వేయడం కుదరకపోతే 2% యూరియా ద్రావణాన్ని, అంటే 20 గ్రాముల యూరియాని లీటర్ నీటిలో కలిపి దాన్ని పిచికారీ చేసుకోవచ్చు. 2% ఇనుము, జింక్ సల్ఫేట్లను పిచికారీ చేయడం ద్వారా మరింత దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పొద్దున సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే, జనవరి మార్చి నెలల మధ్య 2 వారాలకోసారి తడిపెట్టుకోవాలి. ఏప్రిల్ జూన్ మాసాల్లో అయితే ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 8 నుండి 10 నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులతో కప్పి ఉంచటం ద్వారా 25% నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు

ఆకుల సత్తువ సేంద్రియ పదార్థం నేలకందుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోయినట్లయితే 70 నుండి 75% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45వ రోజు, 65వ రోజు, 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్ళీ పంట మొదటి కోత తర్వాత 30 నుంచి 45 రోజులకి రెండోసారి కలుపు తీసుకోవాలి. ఇక పుదీనాలో సాగు చేసే అంతర పంటల్ని గనక మనం చూసినట్లయితే ప్రతి 2 వరుసల పుదీనాకు 1 వరుస మినుము, కంది లేదా అలసంద వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మల్బార్ వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతర పంటగా సాగు చేయడం ద్వారా 15,000 నుండి 20,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇక కోత విషయానికి కనుక వచ్చినట్లయితే పిలకల్ని నాటుకుంటే 100 రోజుల్లో పంట మొదటి కోతకి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ప్రతి 60 నుంచి 70 రోజులకి కోతలు కోసుకోవచ్చు. 2 లేదా 3 కోతల తర్వాత తీసేసి మళ్ళీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట అయినట్లయితే గనక జూన్ జూలై నెలల్లో ఒకే ఒక కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలుపెట్టుకోవాలి. అడుగు ఆకులు పసుపు రంగుగా మారుతూ ఉన్నట్లయితే వెంటనే కోసుకోవాలి. హెక్టార్కి 20 నుంచి 40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుండి 125 నుండి 200 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ఇక పుదీనాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకు చుట్టు పురుగు, పెంకు పురుగు, బొంత పురుగులు ఆశించి ఆకుల్ని నాశనం చేస్తాయి. వీటి నివారణకి మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పుదీనాని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు ఇవి కనుక కనిపించినట్లయితే కార్బండిజమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటిన పంటకి బూడిద తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణకి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు నీటిలో కరిగే గంధకాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ వన్ పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు, వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయలు ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్.

0: PF gratuity, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job, even for working outsources. That family also will get a permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
1: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడున్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
1: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్యమాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను

0: కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. రాష్ట్రపతిభవనే గతసాయం ఆయోజితస్య రక్షా అలంకరణ సమారోహస్య సమయే రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముహు శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షామంత్రి రాజనాథసింహః, అన్యే కేంద్రీయమంత్రిణః, సశస్త్రసేనాయాః వరిష్ఠాధికారిణశ్చ అస్మిన్ అవసరే ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతిః సమారోహస్య సమయే రక్షా సైన్యదలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, రాజ్య కేంద్రశాసిత ప్రదేశయోః ఆరక్షకేభ్యశ్చ 7 కీర్తిచక్రాణి, 15 వీరచక్రాణి, 31 శౌర్యచక్రాణి చ ప్రదత్తాని. జమ్మునగరస్య అంతరాష్ట్రియ సీమాయాం కర్తవ్యపారాయణతావధౌ ప్రాణత్యాగం కృతవంతౌ బిఎస్ఎఫ్ ఇత్యస్య ఆరక్షకం దీపక్ చింగ్ఖం ఇత్యముం, ఉపనిరీక్షకం మొహమ్మద్ ఇమ్తియాజ్ ఇత్యముం చ మృత్యోపరాంతం వీరచక్రం ప్రదత్తం. ఆంధ్రప్రదేశే గతసాయం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ లిమిటెడ్ ఇత్యస్య విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ఇత్యత్ర మహతి అగ్నిదుర్ఘటనాయాం 8 జనాః మృతాః, అన్యే 6 జనాః చ వ్రణితాః అభవన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముహు, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చ అస్యాం దుర్ఘటనాయాం మృతజనానాం ప్రతి శోకం ప్రకటితవంతః. ఏతదతిరిచ్య ప్రధానమంత్రిణా ప్రత్యేకస్య మృతకస్య నికటవర్తి సదస్యస్య కృతే 2 లక్ష రూప్యకాణాం

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ప్రసార విశేషాలు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు, భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చెండూరు మాణిక్యరావు, అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కేవి సుమలత. అలాగే మధుమేహం నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి శ్రీమతి బి చౌదూరాణి గారి ప్రసంగం వింటారు. అలాగే రక్తదానం ప్రయోజనాల గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8:35 చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో జంపన మాధవరావు గారి నాగస్వర వాద్య కచేరి వింటారు. ప్రత్యేక డోలు సహకారం కె శ్రీనివాసరావు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు, 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు, 11 గంటలకు గుర్తు చేసుకుందాం. 11:30 సినీ గీతాలు, 12:10 లాహిర్ లాహిర్లు, 12:40 జీవన లహరి. పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా బ్రెస్ట్ గంది తొలగించట గురించి డాక్టర్ కె కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: 1:10 సినీ గీతాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వనితావాణి. స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ తాళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతం, అలాగే విశేషాలు వింటారు. సినీ గీతాలు, 3 గంటలకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అనంతరం టీన్ టైం, 4 గంటలకు యువలయ, 4:30 హిందీ పాఠం, నీతి దోహి 10వ తరగతి పాఠం, టీచర్ శ్రీమతి కృష్ణ తులసి, విద్యార్థి ఆలియా ఫర్హత్. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో ఏ అంకరాజు డోలు మిశ్ర చాపు తాళం వింటారు. 5 గంటలకు సినీ గీతాలు, 6:30 పల్లెసీమలు బాలవిహార్ కార్యక్రమంలో శ్రీ భారతి హై స్కూల్ కృష్ణలంక విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వంగ పంట సాగు విశేషాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 సినీ గీతాలు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 చిత్రగీతాలు, 7:45 వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రం కీలక భూమిక, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో పరిచయం, ముఖాముఖి పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:00 తెలుగు సాహితీ కార్యక్రమంలో శ్రీమతి పి కృష్ణవాణి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:45 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమం రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 అవుతుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
2: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened in under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.

ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూకాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ల కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకర్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాసిటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాసిటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాసిటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని పరిశోధన, ఆవిష్కరణ

0: కెవిన్ ఖనుజ మాట్లాడుతూ,
1: డిస్పైట్ ది ఆన్ గోయింగ్ సిచ్యువేషన్ ఇన్ వెస్ట్ ఏషియా, సప్లైస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ఎల్పిజి అండ్ నేచురల్ గ్యాస్ రిమైన్ స్టేబుల్ అండ్ వీ హ్యావ్ అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్పిజి విచ్ అవైలబుల్ ఇన్ ది కంట్రీ. ది డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్ హెస్ బిన్ మెక్సిమైజ్. ఇన్ ఫ్యాక్ట్ యెస్టర్డే ఆన్ ది వర్డ్ ఎల్పిజి డే ఆర్ డొమెస్టిక్ రిఫైనరీస్ అండ్ ఫ్యాక్చరేటర్స్ దే ప్రొడ్యూస్ 53 TMT పర్ డే. దిస్ ఇస్ 60% మోర్ దెన్ ద ప్రీ క్రైసిస్ లెవెల్స్.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులుగా పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడా దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా, నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2, సమయం 7:15, ఉదయ రేఖలు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. మోక్ష సంన్యాస యోగము. 36వ శ్లోకం.

నిగచ్చతి. భరతర్షభ, భరతవంశశ్రేష్ఠ, ఇదానీం ఇప్పుడు త్రివిధం గుణాల చేత మూడు రకాలైన తు అనగా క్రియల కంటే కారకాల కంటే

భిన్నమైన సుఖం, ఫలరూపమైన సుఖాన్ని గురించి మే శృణు, నా ద్వారా విను. యత్ర అభ్యాసాత్, ఏ సుఖంలో పరిచయం యొక్క పునరావృత్తి వలన రమతే సాధకుడు ప్రీతిని పొందుతున్నాడో, చ మరియు దుఃఖాంతము దుఃఖరాహిత్యాన్ని నిగచ్చతి నిశ్చయంగా పొందుతున్నాడో.

నిగచ్చతి. అర్జున, ఇప్పటి వరకు క్రియలను కారకాలను విభజించి చూపించాను, ఇప్పుడు వాటికి ఫలరూపమైన సుఖాన్ని గుణపరంగా విభజిస్తాను. శ్రద్ధగా విను. ఇంతవరకు సాధకుడు చేసే కర్మలను, వాటిని చేయించే బుద్ధ్యాధికారకాలను త్రిగుణపరంగా విభజన చేసిన భగవానుడు ఇక సర్వకర్మలకు ఫలభూతమైన సుఖాన్ని గుణపరంగా విభజన చేయబోతూ ముందుగా విషయ పరిచయవాక్యం పలుకుతున్నాడు. సుఖం త్విదాని త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర

0: నిగచ్చతి.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ శ్రీమతి కెవి సుమలత.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
2: 9 ఏళ్ల అభికి తన వస్తువులన్నా బొమ్మలన్నా అమితమైన ప్రాణం. ఎంత ప్రాణమంటే తన స్నేహితులు ఎవరైనా వాటిని ముట్టుకుంటే చాలు, విపరీతమైన కోపంతో ఊగిపోయేవాడు. నా వస్తువు నాకే ఉండాలి అన్నది అభి పంతం. అందుకే స్కూల్లో పిల్లలందరూ అతన్ని పిసినారి అభి అని పిలిచేవారు. అతడితో ఆడుకోవడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఒకరోజు అభి వాళ్ళ అమ్మమ్మ ఊరి నుండి వచ్చింది. ఆమె అభిని దగ్గరకు తీసుకొని తన సంచిలో నుండి ఒక వెండి పూత పూసిన చిన్న చేతి అద్దాన్ని తీసి ఇచ్చింది. అమ్మమ్మ, ఇదేంటి పాత అద్దంలా ఉంది, నాకు కొత్త మోడల్ రిమోట్ కార్ కావాలి, పెదవి విరుస్తూ అన్నాడు అభి. అమ్మమ్మ కిసుక్కున నవ్వింది. అభి, ఇది ఒక మాయా అద్దం, ఇందులో నీ ముఖం అందంగా కనిపించాలంటే నువ్వు ఒక రోజంతా నీకు అత్యంత ఇష్టమైన వస్తువును ఇతరుల కోసం త్యాగం చేయాలి, అప్పుడే ఈ అద్దం తన మహిమ చూపిస్తుంది అంది. అభికి

0: చాలా ఆశ్చర్యం వేసింది. మాయా అద్దమా, ఇది ఎలా పనిచేస్తుందో అని ఆలోచిస్తూనే సరే అన్నాడు. మరుసటి రోజు స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలో తన పక్కన కూర్చున్న కిరణ్ తలదించుకొని కూర్చోవడం అభి గమనించాడు. ఏమైంది కిరణ్? ప్రశ్నించాడు అభి. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక నాకు లంచ్ బాక్స్ పెట్టలేదు, దిగాలుగా అన్నాడు కిరణ్. మామూలుగా అయితే అభి తన భోజనాన్ని ఎవరికీ పెట్టడు, కానీ అమ్మమ్మ చెప్పిన మాయ గుర్తుకొచ్చి తన బాక్స్ని కిరణ్ ముందు పెట్టి, తీసుకో కిరణ్, ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. కిరణ్ కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. థ్యాంక్ యూ అభి, నువ్వు చాలా మంచోడివి అన్నాడు కిరణ్ ఆనందంగా. ఆ మాటలు అభికి సంతోషం కలిగించాయి. సాయంత్రం ఇంటికి వస్తుండగా తన వద్ద ఉన్న కొత్త పెన్సిల్ బాక్సును పెన్సిల్ విరిగిపోయి బాధపడుతున్న మరో స్నేహితుడికి ఇచ్చేశాడు. అతడు కూడా అభికి థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు కూడా అభి ఆనందించాడు. ఇంటికి రాగానే అభి పరుగున వెళ్ళి అమ్మమ్మ ఇచ్చిన అద్దాన్ని చూసుకున్నాడు. చిత్రంగా అందులో అభి ముఖం చుట్టూ ఒక అద్భుతమైన కాంతి, మునుపెన్నడూ లేని చిరునవ్వు కనిపించాయి. ఆ అద్దంలో తనని తనే గుర్తుపట్టలేనంత అందంగా ఉన్నాడు. అమ్మమ్మా, ఈ అద్దం నిజంగానే మాయ చేస్తోంది, నేను చాలా బాగున్నాను ఇందులో అని మురిసిపోయాడు అభి. అభి ఆ ఉత్సాహంలో అద్దాన్ని గట్టిగా పట్టుకోబోగా అది చేయిజారి కింద పడి ముక్కలైపోయింది. అభికి చాలా బాధ కలిగింది. అయ్యో, మాయా అద్దం పగిలిపోయింది, ఇక నేను అందంగా కనిపించను అని ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మమ్మ నవ్వుతూ వచ్చి పగిలిన ముక్కలను తీసి పక్కన పెట్టింది. అద్దం వెనుక ఉన్న అట్టను తీసి అభికి చూపించింది. అక్కడ అద్దం వెనుక ఏమీ లేదు, అది కేవలం ఒక పాత అద్దమే. కానీ ఆ అట్టలోపల ఒక కాగితం ముక్క మీద ఏదో వ్రాసి ఉంది. అభి, అది పైకి చదువు నాన్నా అంది అమ్మమ్మ. అద్దం ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే చూపుతుంది, కానీ నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మనసులో కలిగిన సంతోషం నీ కళ్ళలోకి, నీ నవ్వులోకి చేరుతుంది. ఆ మార్పు వల్లే నువ్వు అందంగా కనిపించావు తప్ప ఈ అద్దంలో ఎలాంటి మాయా లేదు. అభి అది చదవగానే అవాక్కయ్యాడు. తనలోని మార్పు అద్దం వల్ల రాలేదని, తను చేసిన సహాయం వల్ల వచ్చిందని అర్థం చేసుకున్నాడు. అభి మనసులో ఉన్న స్వార్థం కూడా అద్దంతో పాటే పగిలిపోయింది. అప్పటి నుండి అభి అందరితో కలిసిమెలిసి ఉంటూ వస్తువుల కంటే మనుషుల ప్రేమే గొప్పదని తెలుసుకున్నాడు.
1: ఆలోచనాలోచనం లో చూపును వెలిగించే చిరుదీపం మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీమతి కెవి సుమలత.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యాసంస్థ కేబిఎన్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ, అత్యుత్తమ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక నాకే డబుల్ ప్లస్ గుర్తింపుతో కృష్ణా యూనివర్సిటీలో అగ్రగామి సంస్థ కేబిఎన్ కాలేజ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9182907747.

డయాబెటీస్ అనేది ఒక రోగం కాదు, ముందు మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది కేవలము ఒక చిన్న డిజార్డర్ మాత్రమే. సో మనము మన జీవనశైలి మార్చుకుంటే అంతా నార్మల్ అయిపోతుంది. ఈరోజు మనము మధుమేహంలో యోగా పాత్ర ఎంతుందో చూద్దాం. మధుమేహం డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది కేవలము లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా దీని నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. నియంత్రించకపోతే ఇది హృదయము, కిడ్నీ, కంటి నరాల సమస్యలకు దారితీస్తుంది. దీనిని తగిన సమయంలో నియంత్రించకపోతే ప్రమాదానికి దారితీస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందువలన అంటే మనకి తెలియకుండానే ఒక్కొక్క ఆర్గాన్ పాడైపోయే అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పని చేయకుండా కూర్చోవడం అంటే శారీరక కదలికలు లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, జెనెటిక్ ఆర్ హెరిడిటరీ ఆల్సో మధుమేహానికి కారణాలు అవ్వచ్చు. ఎన్ని గంటలు ఎగుస్తున్నాం, లేవగానే నీరు ఎంత తాగుతున్నాం, తాగిన నీరు తర్వాత మనము బౌల్ మూమెంట్ ఎలా ఉంది, మనం ఎవ్రీడే మన ఇంటెస్టైన్స్ని క్లీన్ చేసుకుంటున్నామా లేదా.

2 సార్లు మనము మోషన్కి వెళ్ళాలి ఖచ్చితంగా. దాంతోపాటు ఆహారము బింజ్ ఈట్, స్నాకింగ్ అంటాం కదా, మధ్యలో వెళ్ళి అట్లా తింటున్నామా, ఎంత వ్యాయామం చేస్తున్నాం రోజులో, ఒక గంట పాటైనా ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా ఇవన్నీ చేస్తున్నామా, ప్రాణాయామాలు చేస్తున్నామా, ఇవన్నీ కూడా మనకి మనము గమనించుకోవాలి. అలాగే రాత్రిపూట ఏ సమయంలో ఆహారం తీసుకుంటున్నాం, తీసుకున్న వెంటనే పడుకుంటున్నామా, ఇవన్నీ కూడా మధుమేహానికి ఎంతో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఒక ఆహారమే కాదు, దాంతోపాటు మన ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాం మనము, ఆలోచనలు ఎలా మారుతాయి, భయాలు కూడా రకాలు ఉంటాయి. కొందరికేమో పిల్లిని చూస్తే భయం, వెలుకను చూస్తే భయం, లేకపోతే పామును చూస్తే భయం, లేకపోతే కొందరికి బల్లిని చూస్తే భయం, కొందరికి ఎత్తును చూస్తే భయము, అలాగే కొందరికి ఏమవుతుందో అని భయము, కేవలం భయము, ఇంకొకటి కోపము. ఈ రెండూ మన జీవితాన్ని పూర్తిగా అల్లకల్లోలం చేసేస్తాయి. కాబట్టి ఇవి మరి ఎలా నియంత్రించుకోవచ్చు అంటే, మనం రోజు యోగ సాధన చేసినప్పుడు మనకి తెలియకుండానే మనసు మన నియంత్రణలోకి వస్తుంది. ఈ భయాలన్నీ కూడా శ్వాసతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. యోగా అలాగే ప్రాణాయామాలు, సుదర్శన క్రియ లాంటివి చాలా చాలా మనకి అద్భుతంగా పనిచేస్తాయి. యోగా ద్వారా మధుమేహ నియంత్రణ ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. యోగా శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. యోగా మరియు ప్రాణాయామము చేయటం వలన మానసిక ఒత్తిడి నుండి బయటపడతాము. మానసిక ఒత్తిడి ఎండోక్రైన్ సిస్టమ్ మీద ప్రభావితం చేస్తుంది. దీనివలన ఇన్సులిన్ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ఆసనాలలో అర్ధమశ్చేంద్రాసనము, వక్రాసనము ప్యాంక్రియాస్ కార్యకలాపాలను ఉత్తేజితం చేస్తుంది. పవనముక్తాసనము వేయడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, రక్త ప్రసారం బాగా జరుగుతుంది. వజ్రాసనము భోజనం తర్వాత వేయదగిన ఒకే ఒక్క ఆసనము, ఇది బ్లడ్ షుగర్ నిలువను తగ్గిస్తుంది. అలాగే ప్రాణాయామాలలో కపాలభాతి, డైజెషన్ మరియు మెటబాలిజంని పెంచి బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. మధుమేహానికి మరో ముఖ్యమైన కారణం ఒత్తిడి. ధ్యానం రోజు 10 నుంచి 15 నిమిషాలు చేయడం ద్వారా మనసు ప్రశాంతతను పొందుతుంది. ఒక్క యోగానే కాదు, మధుమేహాన్ని నియంత్రించాలి అంటే యోగాతో పాటు ఆహార నియమాన్ని కూడా పాటించాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. 6 నుంచి 8 గంటలు మంచి నిద్ర ఉండాలి. ప్రతిరోజు వ్యాయామము, దానితో పాటు ఒక 1/2 గంట వాకింగ్ చేయాలి. రోజు యోగా, ప్రాణాయామము, సుదర్శన క్రియ, సంతులితమైన ఆహారము, మంచి నిద్ర, అలాగే మన ఆలోచనలపై ఎరుక పెట్టడం ద్వారా మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చు. మన శ్వాసనే జీవితము, శ్వాసలోనే ఆనందము ఉంది అని తెలుసుకోవాలి. ఊపిరితిత్తులు నిండుగా శ్వాసను నింపడం ద్వారా మనము ఆరోగ్యాన్ని పొందవచ్చు. కానీ ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనమందరం కేవలము 30% మాత్రమే మన శ్వాసను తీసుకోగలుగుతున్నాము. సో యోగా, ప్రాణాయామము మరియు సుదర్శన క్రియ వంటి సాధనలు చేయడం ద్వారా 100%కి 100% మనం ఊపిరితిత్తుల్ని శ్వాసతో నింపగలము. అలా మనము మన ఆరోగ్యాన్ని పొందగలము. కాబట్టి మనం రోజు యోగా అలాగే వాకింగ్ చేయడం ద్వారా, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా, ఎస్పెషల్లీ ఆహారాన్ని ఏం తీసుకుంటున్నాం, ఏ సమయంలో తీసుకుంటున్నాం, ఎంత నీరు తాగుతున్నాం, ఆహారం తీసుకోవాల్సిన తగిన సమయంలోనే తీసుకుంటున్నామా, ఇవన్నీ గమనించుకున్నప్పుడు మన ఆలోచనలు, ఒత్తిడి ఇవన్నిటినీ మనము అడ్రస్ చేస్తూ మధుమేహాన్ని అతి తేలిగ్గా రివర్స్ చేయవచ్చు. తద్వారా మనము ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిరోజు యోగా చేద్దాము, చేసి మనము మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం.

0: ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ వరల్డ్ బ్లడ్ డోనార్ డే అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరాలకు అనుగుణంగా రక్తదాతలను ప్రోత్సహించి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేటట్టు చూసుకొని ప్రాణాలను కాపాడటం. ఇంకా రక్తదానంపై ఉన్న అనేక అపోహలను తొలగించి రక్తదానం, రక్తదాతల ప్రాముఖ్యతను వివరించడం. మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఎయిమ్స్ మంగళగిరి అదనపు ఆచార్యులు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ చైతన్య కుమార్ గారు.
1: నమస్కారం
0: డాక్టర్ గారు. రక్తదానం ప్రాముఖ్యత గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పకుండా సార్. రక్తదానం అనేది అన్ని దానాల కన్నా చాలా ఉత్తమమైనది. ఎందుకంటే చాలా మందికి ఈ కాలంలో స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి, క్యాన్సర్ మొదలగు రకరకాల జబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రక్తం అనేది మోస్ట్లీ ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 60 సంవత్సరాలలో 2 లేదా 3 యూనిట్లు బ్లడ్ ఏదో ఒక రకమైన రక్తాన్ని ఎక్కించుకునే స్థితిలో ఉన్నామన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో అందరికీ కూడా రక్తం అనేది కావాల్సి వస్తుంది. దానికి అందరూ కూడా రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉందండి.
0: అయితే డాక్టర్ గారు, ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల సమాజానికి మరియు ప్రాణాపాయంలో ఉన్నవారికి ఎలాంటి సహాయం అందుతుంది?
1: ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వస్తారో మనం చెప్పలేమండి. కొన్నిసార్లు ఏమంటే రోడ్డు పైన వెళ్తూ ఉంటారు, 2-వీలర్లో బైక్లో కానీ స్కూటీలో కానీ పడిపోయి నేరుగా యాక్సిడెంట్తో వస్తుంటారు. సో అటువంటి సమయంలో రక్త నిల్వలు ఉండాల్సిన రక్తనిధుల్లో రక్తం లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే ఇబ్బందులు, ప్రాణాపాయ స్థితిలో ఉంటారన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో రక్తదానం స్వచ్ఛందంగా ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ రక్తాన్ని మనం వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగిస్తామన్నమాట. సో ఆ పొజిషన్లో ఎవరు ఉంటారో, ఆ స్థితిలో ఎవరు ఉంటారో అనేది చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు. బట్ అట్లాంటి వాళ్ళను రక్షించడానికి స్వచ్ఛందంగా డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పాలి.
0: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానం చేయడానికి అందరూ సిద్ధంగా, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అవసరానికి అనుగుణంగా ఇప్పుడు రక్తదానం కావాలి అని అడిగితే చాలామంది ముందుకు వస్తారు. కానీ రక్తదానం చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు కానీ నిబంధనలు కానీ అవి శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్. ప్రస్తుతానికి మన పాపులేషన్ అంటే మన 100 మంది తీసుకున్నామంటే 100 మందిలో ఒక్కరు రక్తం డొనేట్ చేసినా అందరికీ కూడా అది సరిపోతుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాకపోతే మనము ఈవెన్ ఆ స్టేజ్ను దాటాము, ఇప్పుడు ఇంకా 2% దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. కానీ అందరూ రావడానికి రెడీగా ఉన్నా కూడా స్వచ్ఛందంగా అందరూ ఫిట్ అవ్వకపోవచ్చు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే రక్తం తీసుకునే వాళ్లకు కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. మొదటిది తీసుకున్నాము అంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళే ఆరోగ్యంగా లేరు అనుకున్నారనుకోండి మనం వాళ్ళ దగ్గరే తీసుకోం. నెక్స్ట్ బరువు కానీ హిమోగ్లోబిన్ కానీ మరియు చాలా రకాల పరీక్షలు చేస్తుంటాం. స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం, గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లీవర్, కిడ్నీ, కాలేయం, కిడ్నీ, వీటన్నిటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. సో ఇటువంటివన్నీ అడుగుతూ జ్వరం ఇట్లాంటివి ఉందా, కొన్ని లిమిటెడ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, రక్త పరీక్షలు చేసి అన్నీ బాగుంటేనే మనం తీసుకుంటాం. సో ఇటువంటి వాటిలో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బరువు ఇట్లాంటివి తీసుకున్నామైతే మినిమం 45 కేజీల కంటే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు 350 ml రక్తం డొనేట్ చేయొచ్చు. 55 కేజీల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 450 ml రక్తం డొనేట్ చేయొచ్చు. అఫెర్సిస్ ప్లేట్లెట్స్ అనేసి వింటూ ఉంటాం, అవి డొనేట్ చేయాలంటే 50 kg 60 kg కంటే ఎక్కువ ఉంటే డొనేట్ చేయొచ్చు అనమాట. 50 అయితే సింగిల్ ప్రోడక్ట్ అంటాం, 60 అయితే డబుల్ ప్రోడక్ట్ అనేసి చెప్తూ ఉంటాం. వయసు విషయానికి వస్తే మేజర్లు డొనేట్ చేయొచ్చు. యాక్చువల్లీ దీనికి వాళ్ళు తీసుకునే కొలమానం ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్ టు 65 ఇయర్స్ వరకు డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్, ఈ అఫెర్సిస్ ప్లేట్లెట్స్ ఇట్లాంటివి ఇవ్వాలి అంటే 60 వరకే ఇవ్వచ్చు అనమాట అండి, 60 సంవత్సరాల వరకు.
0: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానంకి వచ్చే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కొంతమంది ఉంటుంటున్నాయి ఈ మధ్యకాలంలో. సాధారణంగా అందరికీ బీపీ, షుగరు, ఇవన్నీ వాటితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే మందులు వాడుతున్న వాళ్ళు కానీ రక్తదానం చేయవచ్చు అంటారా?
1: ఇందులో కూడా మనకు 2 ప్రామాణికమైన బుక్స్ ఉన్నాయండి. ఒకటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అంటాము, ఇంకొకటి నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కమిటీ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం ఏమంటే కొంతమంది రక్తం ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు మందులు నోటి ద్వారా తీసుకుంటూ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అంటాం, అవి వాడుతూ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే లాస్ట్ నెల రోజుల్లో ఏం మందులు ఏం మార్చకుండా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నట్లయినా, షుగర్ లెవెల్ కంట్రోల్లో లేకపోయినా, ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతిన్నట్లుంటే షుగర్ వల్ల, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే బీపీ కూడా అన్నమాట. బీపీ ఇట్లాంటివి కంట్రోల్లో ఉంది, మాత్రలు వాడుకుంటూ కంట్రోల్లో ఉన్నా వాళ్ళు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకవేళ కంట్రోల్లో లేదు లేదా డ్యామేజ్ జరుగుతుంది ఆర్గాన్స్ అన్నిటికీ అంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమనం. ఇదే విధంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు చాలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇటువంటివి వచ్చినట్లయితే వాళ్లకు టీబీ ఫుల్ క్యూర్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వకూడదు. టైఫాయిడ్ ఎక్స్పోజ్ అయితే 1 ఇయర్ వరకు ఇవ్వకూడదు. చికున్గున్యా, మలేరియా ఇట్లాంటి వాటికి 3 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 3 సంవత్సరాల వరకు కూడా ఇవ్వకూడదు అన్నమాట. మందుల విషయానికి వస్తే మామూలు మందులు వాడుతున్నట్లయితే అంటే బలానికి మందులు తీసుకునేవి, లేదా నొప్పులకు అప్పుడప్పుడు ఒక మాత్ర వాడుకుంటూనే వాళ్ళు, లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి దాన్ని తగ్గించుకోవాలనేసి మందులు వాడుకునే వాళ్ళు ఇవ్వచ్చు. మిగిలిన మందులైతే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే రక్తనిధి కేంద్రంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు దేనికి ఎన్ని రోజులు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అనేసి.
0: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే అవసరానికో లేదంటే తెలిసో తెలియకో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళకి రక్తదానం చేయాలనే ఒక మోటోతో వచ్చేసి నేను ఇవి చెప్తే నా దగ్గర నుంచి తీసుకోరేమన్న దీంతో వాళ్ళు ఆ విషయాలను దాచిపెట్టేసి రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అలా కలెక్ట్ చేసిన రక్తాన్ని మనం ప్రిజర్వ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
1: మనం ఏమంటే యాక్చువల్లీ ఇది కంప్లీట్గా ఒక రక్తదాతకు డాక్టర్కి మధ్యలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. యూజువల్గా ఏమంటే ప్రతి రక్తదాతకు ఒక కౌన్సిలర్ అనేసి ఉంటారు, వారు కాన్ఫిడెన్షియల్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. మోస్ట్లీ వాళ్లకు మనం కాన్ఫిడెన్షియల్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేందుకు అవకాశం ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అది అక్కడ అబద్ధం చెప్పారు అంటే మనము ఏం చేయలేము, మనం ఇంకొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, మలేరియా, సిఫిలిస్, ఈ 5 జబ్బులకు అన్ని బ్లడ్ బ్యాంక్స్ అంటే రక్తనిధి కేంద్రాలు చెక్ చేస్తూ ఉంటాయి. బట్ ఇవి కాకుండా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయంటే మనం అది కనుక్కోలేము అన్నమాట. సో ఈ జబ్బుల వరకు మనం స్క్రీన్ చేసుకోవచ్చు, మనం ఇటువంటివి వేరే వాళ్లకు సోకకుండా కాపాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ, మీరు డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు అక్కడ. మీరు 1-on-1 కూడా మీరు మాట్లాడుకోవచ్చు డాక్టర్ గారితో. ఒకవేళ మీరు అండర్ ప్రెషర్, పీర్ ప్రెషర్, వేరే మిగిలిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, క్యాంపుల్లో డొనేట్ చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు సపరేట్గా డాక్టర్ కానీ బ్లడ్ బ్యాంకు ఒక మెసేజ్ చెప్పచ్చు, కాన్ఫిడెన్షియల్ యూనిట్ ఎక్స్క్లూషన్. ఒకవేళ మీకు ఏమన్నా పచ్చబోటి ఇట్లాంటివి పడిపించుకున్నారు, మీరు అందరి ముందర చెప్పడం మీకు కష్టమైంది, నేను ఇంజెక్షన్ చేసుకున్నాను, ఆర్ సమ్ హై రిస్క్ ఏదన్నా బిహేవియర్ ఉంది, సో అట్లాంటప్పుడు మనం చెప్పగలిగాము అంటే రక్తనిధి కేంద్రంలో ఆ యూనిట్ను సపరేట్గా ఉంచుతారు, వేరే దేనికన్నా యూస్ చేస్తారు, పేషెంట్లకు ఇవ్వరు. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పేషెంట్లు మనకు బాగుండాలి, రక్తం ఇచ్చేవాళ్ళు బాగుండాలి, మనం 2 చూసుకోవాల్సి వస్తుంది.
0: అంటే రక్తదానం ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా వారి ఆరోగ్య అనారోగ్య అన్ని విషయాలని డాక్టర్ గారికి తెలియజేసి సంప్రదించి రక్తాన్ని దానం చేసినట్టయితే అందరికీ బాగుంటుంది.
1: అవును సార్, అది దాతలకు మంచిది ఆరోగ్యానికి, అండ్ ఎవరైతే పేషెంట్లు బ్లడ్ తీసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది,
0: ఉపయోగించుకున్న వారికి కూడా మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ అన్నారు ఈ పచ్చబొట్టు వేయించుకున్న వారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నారు, అలాగే ఒకప్పటితో పోలిస్తే సర్జరీలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు ఇలా ఈ సర్జరీ కానీ పచ్చబొట్టు వేయించుకున్న వాళ్ళు రక్తదానం చేయొచ్చా, లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల రక్తాన్ని దానం చేయొచ్చు, ఆ విషయాన్ని తెలియజేయండి.
1: పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు కూడా రక్తం ఇవ్వచ్చండి. కాకపోతే కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎందుకు ఉంచారు అంటే, పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఒక రకంగా నీడిల్స్ కంటిన్యూస్గా గుచ్చుకోవడం లాగా అవుతుంది అన్నమాట. సో సురక్షితం కానీ నీడిల్స్ వాడడం వల్ల హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి వంటి జబ్బులు వస్తాయన్నమాట. సో అవన్నీ బయటపడడానికి కొన్ని నెలలు టైం పడుతుంది. సో దీన్ని ఉపయోగించుకునేసి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళైతే 1 సంవత్సరం వరకు డొనేట్ చేయొద్దండి, 1 ఇయర్ తర్వాత ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు డొనేట్ చేయండి అని చెప్తారు. ఇదే విధంగా ఆపరేషన్లు కూడా అండి, మేజర్ సర్జరీస్ మైనర్ సర్జరీస్ అనేసి ఉంటుంది. మేజర్ సర్జరీ అంటే ఆపరేషన్లలో ఎప్పుడైతే వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతుందో లేదంటే మత్తు నోటి ద్వారా కానీ స్పైనల్ అనస్థిషియా అనేసి అంటారు, జనరల్ అనస్థిషియా అండ్ స్పైనల్ అనస్థిషియా ఇటువంటివి తీసుకునేటప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిన వాటిని మేజర్ సర్జరీ అంటారు. ఇటువంటివి చేసుకున్న వాళ్ళు 1 ఇయర్ వరకు డొనేట్ చేయకూడదు అంటారు. మైనర్ సర్జరీ చేసుకున్న వాళ్ళైతే 6 మంత్స్ వరకు డొనేట్ చేయకూడదు.

0: అనేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్లో యాక్ట్లో ఉంటుంది. చిన్న చిన్నవి అయితే కొన్నిసార్లు ఇంకొంచెం వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంటికి సంబంధించి స్కేలింగ్ ఇటువంటివి చేసుకున్నట్లయితే 2 రోజుల తర్వాత తీసుకోవచ్చు. డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అనే దానికి పళ్ళు పీకించుకోవడం ఇటువంటి వాటికి కూడా 6 నెలల నుంచి, కొన్ని చోట్ల ఏమంటే 1 నెల వరకు ఇవ్వకూడదు అంటారనమాట. బట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో 6 నెలలు అనేసి ఉంది. ఇటువంటివి మనం చెప్పగలగాలన్నమాట డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డొనేట్ చేయాలనుకునేటప్పుడు.
1: డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనకి రక్తదానం చేయడానికి అర్హతలు నిబంధనలు చాలా కులంకుషంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు చాలామంది వరకు చాలా రకాల అపోహలు అవి ఉంటాయి. ఎలా అంటే రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, లేదని అనుకుంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: రక్తదానం చేస్తే నీరసం అనేది అట్లేం ఉండదండి. నేను కూడా పోయిన సంవత్సరం అయితే 3 టైమ్స్ డొనేట్ చేశాను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నాకు ఇప్పటివరకు డొనేట్ చేసిన తర్వాత లీవ్ కూడా తీసుకుని యాజ్ యూజువల్ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. నీరసం ఎవరికి వస్తుంది అనేసి కూడా నేను చెప్పగలుగుతాను. అంటే రోజు మనం ఎంతైతే పని చేస్తూ ఉంటామో ఆ వర్క్ మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైతే రోజు చేసే వర్క్ కంటే ఎక్కువ ట్రై చేయాలనేసి చూస్తారో వాళ్లకు కొంచెం కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి సైకలాజికల్గా కూడా ఆ భయం అనేది ఉంటుందండి. కొంతమంది రక్తదాతలను చూస్తుంటాను, పక్కనుండే రక్తదాత డొనేట్ చేసే బ్లడ్ను చూసి తనకి ఇంకా గుచ్చకపోయినా కళ్ళు తిరిగేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అటువంటివి మనం ఏం చేయలేము. బట్ యూజువల్గా అయితే బ్లడ్ డొనేషన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అనమాట. దానివల్ల మీకు ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగదు.
1: అయితే ఇప్పుడు ఈ రక్తదానం చేయటం వలన దాతకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకటి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఈ రక్తాన్ని మన బాడీలో రీజనరేట్ చేయడానికి మనకి సుమారు ఎంత సమయం పడుతుంది, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: షూర్ సార్. రక్తదానం చేయడం అనేది మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే పేషెంట్లను రక్షించాలనేసి మనం మాట్లాడుకున్నాం. ఒక్క మనిషి రక్తదానం చేస్తే అందాజుగా 1-3 లేదా 4 ప్రాణాలు మనం ఈజీగా కాపాడినట్లు అవుతుందండి. ఎందుకంటే ఒక మనిషి డొనేట్ చేసే బ్లడ్ని మనం రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, దాంట్లో మళ్ళీ క్రయోప్రెసిపిటేట్, క్రయోపూర్ ప్లాస్మా అనేసి 4 కాపాడిన వాళ్ళం అవుతాం. సో సైకలాజికల్గా ఆ హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది. ఇది కాకుండా ఫిజికల్గా కూడా రక్తదాతలకు చాలా మంచిది. ఏమి అంటే వాళ్ళు రక్తదానం డొనేట్ చేసేందుకు వచ్చినప్పుడు వాళ్ళను ఒక డాక్టర్ గారు చెక్ చేస్తారు. సో ఏదైనా జబ్బులు ఇటువంటివి ఉన్నట్లయితే ముందుగా తెలుసుకోగలుగుతారు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఏదైనా కంప్లైంట్స్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అక్కడ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా హెల్త్కి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లకు ఎస్పెషల్లీ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్స్ ఇటువంటివి 3 రెట్లు వరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళకి. అప్పుడప్పుడు డొనేట్ చేసేవాళ్ళకి అంత ఎఫెక్ట్ చెప్పలేదు. ఇది కాకుండా ఐరన్ అనేది రక్తంలో తగ్గితే, అనీమియా ఎట్లయితే వస్తుందో, ఐరన్ ఎక్కువైతే కూడా కొన్ని రకాల జబ్బులు ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో లేడీస్కైనా జెంట్స్కైనా షుగర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అనేసి చెప్తారు, ఐరన్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే. అదేవిధంగా క్యాన్సర్లు కొంచెం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. మూడోది ఏమంటే హార్ట్ అటాక్ ఇటువంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు ఐరన్ వల్ల, రక్తం యొక్క సాంద్రత పెరగడం వల్ల. రెగ్యులర్గా డొనేట్ చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గుతుంది, వీటి వల్ల క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ వచ్చేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏమంటే రక్తం డొనేట్ చేయడం వల్ల రక్తం కొంచెం పలచబడుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ ఇటువంటివి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటే స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఎండార్ఫిన్స్ అనేసి హార్మోన్స్ మన బాడీలోనే ఉత్పత్తి అవుతాయి. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అది కూడా మనకు లైఫ్కి చాలా మంచిది అనమాట అండి. ఒకసారి మనం డొనేట్ చేసాము అంటే ఇది వితిన్ 24 to 48 అవర్స్లో మన బ్లడ్ వాల్యూమ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే నీళ్ళు ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉంటాం, ప్లేట్లెట్స్ ఇటువంటివి నార్మల్ అయ్యేందుకు ఇంకొక 1-2 డేస్లో నార్మల్ అయిపోతుంది. ఓవరాల్ మళ్ళీ రెడ్ సెల్స్ కొత్తది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేందుకు 1 మంత్ నుంచి 2 మంత్స్ టైం తీసుకుంటుందండి. ఇది కూడా యాక్చువల్లీ మన శరీరానికి మంచిది. ఎందుకు అంటే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీలో కెలరీస్ అనేది కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, కొత్తగా బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఇది క్లుప్తంగా రక్తదాతలకు కలిగే ప్రయోజనాలు.
1: డాక్టర్ గారు, అయితే మనకి చాలా వరకు మహిళలు వాళ్ళకి ఋతుస్రావం ఆ టైంలో ఎక్కువగా రక్తం వాళ్ళకి పోతూ ఉంటుంది. సో ఇప్పుడు మహిళలు మనకి రక్తదానం చేయవచ్చా? ఒకవేళ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాన్ని తెలియజేయండి.
0: తప్పకుండా సార్, మహిళలు కూడా డొనేట్ చేయొచ్చు సార్ రక్తం. పురుషులు మహిళలు అంటూ తేడా లేదు రక్తంలో. రక్తంలో కుల మతం ఏమీ లేదన్నమాట. సో మహిళలకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, మహిళలు ఎస్పెషల్లీ రక్తం డొనేట్ చేసేటప్పుడు.

0: ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళు డొనేట్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సంవత్సరం వరకు డొనేట్ చేయకూడదు. అబార్షన్స్ ఇటువంటివి ఏమన్నా జరిగినట్లయితే 6 నెలల వరకు డొనేట్ చేయకూడదు. పిల్లలకు పాలు తాగిచ్చే బాలింతలు అయితే పాలు తాగిస్తున్నంత వరకు రక్తం డొనేట్ చేయకూడదు. అలాగే ఋతుక్రమం ఇట్లాంటివి ఉన్న సమయంలో బ్లడ్ డొనేట్ చేయకూడదు. మగవాళ్లకు ఆడవాళ్లకు కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ 12.5 grams అంతకంటే ఎక్కువ ఉంటే డొనేట్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి డొనేట్ చేసిన తర్వాత మగవాళ్ళు మళ్ళీ 3 నెలల వరకు డొనేట్ చేయకూడదు. స్త్రీలకు ఏమంటే దీన్ని 4 నెలలు పెంచారు. ఎందుకంటే వాళ్ళకు ఈ బ్లీడింగ్ ఇటువంటి సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి, ఇంకొంచెం ఐరన్ పెరగని రక్తంలో అనేసి. ఇదొక్కటే తేడా ఉంటుంది సార్, మిగిలినదంతా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఆల్మోస్ట్ సేమ్.
1: డాక్టర్ గారు, ఆరోగ్యవంతులు ఎన్ని నెలలకు ఒకసారి సురక్షితంగా వాళ్ళు రక్తదానం చేయటం వల్ల వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, ఆపదలో ఉన్నవారు కాపాడగలుగుతారు?
0: ఇంతకుముందు రక్తదాతలకు బెనిఫిట్ వచ్చే ఏమేమి ఉన్నాయో చెప్పాను కదండి సార్, అంటే హార్ట్కి సంబంధించి కావచ్చు. సో ఇటువంటివన్నీ మనము గెయిన్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 to 4 times డొనేట్ చేయడం మంచిది. ఇది హోల్ బ్లడ్కి సంబంధించి. సో మామూలు రక్తం అయితే మగవాళ్ళు సంవత్సరానికి 3 నెలలకు ఒకసారి 4 సార్లు డొనేట్ చేయొచ్చు. స్త్రీలైతే 4 నెలలకు ఒకసారి 3 సార్లు డొనేట్ చేయొచ్చు. ఇది కాకుండా ప్లేట్లెట్స్ అనేసి ఉన్నాయి. ప్లేట్లెట్స్ అనేది ఈరోజు మనం ఒకసారి డొనేట్ చేసామంటే మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకొకసారి డొనేట్ చేయొచ్చు. ఆ విధంగా నెలకు 2 సార్లు, సంవత్సరానికి 24 సార్లు డొనేట్ చేయొచ్చు. ఇంకా స్టెమ్ సెల్స్ అనేసి రకరకాల పద్ధతుల ద్వారా మనం తయారు చేయగలిగే రక్త భాగాలు ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ కూడా కొన్ని ఏమంటే సంవత్సరానికి 12 సార్లు డొనేట్ చేయొచ్చు, కొన్ని ఏమంటే సంవత్సరానికి ఒక్కసారే డొనేట్ చేసేవి కూడా ఉన్నాయి స్టెమ్ సెల్స్ ఇటువంటివి. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఒకసారి ప్లేట్లెట్స్ మనం డొనేట్ చేసాము అంటే కొన్ని రోజులు మళ్ళీ నార్మల్ బ్లడ్ డొనేట్ చేయకూడదు. నార్మల్ బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 month ప్లేట్లెట్స్ డొనేట్ చేసింది కాదు. ఇటువంటి చాలా రకాలైనటువంటి క్రైటీరియా, క్లిష్టమైన క్రైటీరియా రెడీగా ఉంది సార్, అంటే బ్లడ్ సెంటర్లో. సో వచ్చే వాళ్ళందరూ కూడా ఎటువంటి రక్తం డొనేట్ చేశారనేసి కూడా చెప్పగలగాల్సి వస్తుంది.
1: సో అంటే ఇప్పుడు రక్తదానం చేసేటప్పుడు డాక్టర్ గారితో అన్నీ తెలియచేయటమే ఇవే కాకుండా, ఇప్పుడు వాళ్ళు అంటే మీరు ఇప్పుడు తెలియజేసినట్టు స్టెమ్ సెల్స్ డొనేషన్ కానీ లేదంటే ప్లేట్లెట్స్ డొనేషన్ కానీ ఆ విషయాలను కూడా ఖచ్చితంగా తెలియజేయాలి.
0: ఎస్ సార్.
1: సాధారణంగా డాక్టర్ గారు అవి అడుగుతూ ఉంటారు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ దానం చేసిన రక్తాన్ని భద్రపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది?
0: మీరు ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే నేషన్ వైడ్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ అనేసి ఉంది, అంటే భారతదేశానికి సంబంధించి. అలాగే రాష్ట్రంలో స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ అనేసి ఉంది. వీటి కింద ఇవి యాక్చువల్లీ బ్లడ్ సెంటర్లందరికీ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేసి ఇస్తూ ఉంటారన్నమాట. ఇవి కాకుండా బ్లడ్ బ్యాంక్స్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేసి మనకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ స్టేట్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేసి 2 విభాగాలు ఉన్నాయండి. సో ఈ 2 సంస్థలు లైసెన్స్ అనేవి ఇచ్చేందుకు దోహదపడతాయి. సో మనము బ్లడ్ సెంటర్స్ ఎక్కడైతే లైసెన్స్ ఉంటుందో వాటిలో మాత్రమే మనం బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తుంది సార్. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, లైసెన్స్డ్ బ్లడ్ సెంటర్లోనే ఇవ్వండి అని. ఎందుకంటే వీటిలో క్వాలిటీ కంట్రోల్ పారామీటర్స్ అన్నీ చెక్ చేస్తుంటారు, హెప్టైటిస్, హెచ్ఐవి, ఈ పరీక్షలన్నీ సక్రమంగా చేస్తుంటారు. నన్ను అడిగితే ఫస్ట్ ప్రయారిటీగా హాస్పిటల్ అటాచ్డ్ బ్లడ్ సెంటర్స్ అన్నింటిలో కూడా స్వచ్ఛందంగా డొనేట్ చేయండి అనేసి చెప్పచ్చు. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ని కానీ వెబ్సైట్లో కానీ సంప్రదించగలరు, చూడగలరు. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నినాదం ఏంటి అంటే ఏ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్స్. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. ఇప్పుడు అందరికీ కూడా ఈ రక్తకోశ్ అనేసి యాప్ వచ్చేసింది. మీకు ఎప్పుడన్నా బ్లడ్ కావాలంటే జస్ట్ ఆ యాప్లో ఓపెన్ చేసి చూసారు అంటే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, మీకు ఏది ఎక్కడ కావాలనేసి దగ్గరలో ఉండేది ఎక్కడుంది అనేసి చూపించగలుగుతుంది. సో మీ దగ్గర ఉండే బ్లడ్ సెంటర్లో మీకు మీ సంబంధించిన గ్రూప్ లేదు అనేసి మీరు గమనించగలిగితే మీరు వెంటనే ఆ టైంలో స్వచ్ఛందంగా వెళ్ళి డొనేట్ చేయండి అనేసి నా కోరిక అండి.
1: డాక్టర్ గారు, అయితే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోస్కి విచ్చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యత అలాగే వాటిపైన ఉన్న అపోహలు, వాస్తవాలు, ఈ విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రక్తదానం ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు విన్నాం.

0: Indian Railways waitlist gets a crystal ball. Railways to unveil AI tool to predict ticket confirmations, says the pioneer. As Delhi battles extreme heat and rising fire incidents, surge in fire incidents linked to overloaded electrical systems, writes the Delhi Tribune. The Statesman on its editorial page writes, for years, India's electric vehicle debate was driven largely by environmental concerns, yet the strongest argument for electrification may be India's enduring vulnerability to imported oils. And finally, consensual premarital relationships, no stain on character, SC orders, man's appointment. As COP informs the Hindustan Times. And with that, it's back to you, Sarabjeet.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah to launch land port management system in New Delhi today. 5-day BRICS Agriculture Ministers meeting to begin today in Indore, Madhya Pradesh. Indian Embassy in Muscat confirms rescue of all 24 Indian seafarers aboard empty Merivex after fire incident south of Strait of Hormuz. Iran and Israel announce halt in attacks against each other but warn of retaliation if ceasefire breached again. U.S. federal court strikes down President Donald Trump's $1 lakh H-1B visa fee. And in men's cricket, India A to take on Sri Lanka A in opening match of Tri-Nation series at Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
3: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా May 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోను, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో June 2వ తేదీన పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు May 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ది చేసి విడుదల

0: చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం SIRను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతోపాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెద్దమైన వాణిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 8:35. చిత్రగీతాలు అంతకంటే ముందు
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు, ఆపాత మధుర గీతాలు. ముందుగా వినపోతున్న పాట ఇద్దరు మనగాళ్ళు, చిత్రంలోని గానం ఎస్ జానకి, సాహిత్యం ఆరుద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట రాముడు భీముడు చిత్రంలోని గానం, ఘంటసాల పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట మోగనము చిత్రంలోంది. గానం ఘంటసాల, పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం ఆర్ గోవర్ధనం.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తర్వాతి పాట మాయాబజార్ చిత్రంలో ఉంది గానం ఘంటసాల సావిత్రి సహిచం పింగళి.
1: తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంత చందాలు ఇంక నావే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా.
2: చూడందో
1: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి, ఆగు మంచు తగ్గార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగు మంచు తగ్గార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా

0: నీ పగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓ సుందరి, ఆహా సుందరి.
1: హెచ్చితే ఎలా, పెద్దలున్నారు.
0: పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముద్దటలింక నావే కదా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓ సుందరి, ఆహా సుందరి, ఓ సుందరి, ఓ సుందరి, ఓ సుందరి.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట అంతా మన మంచికి. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి వసంత, సాహిత్యం దాసరథి, సంగీతం పి భానుమతి సత్యం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినుబోతున్న చివరి పాట గౌరవం, చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు విన్నారు.
1: కార్యక్రమంలో శ్రీ ఉప్పుటూరి నాగేశ్వరరావు గారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రత్యేక డోలు. కార్యక్రమంలో ముందుగా పార్వతీ కుమారం నాటక రంజురాగం రూపకతాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితులు రచన

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఉప్పుటూరి నాగేశ్వరరావు గారి నాదస్వర వాద్యం విన్నారు. శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రత్యేక డోలు, ఆకాశవాణి.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2, సమయం 9:30. నమస్తే అమరావతి. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతిలో ముందుగా వినబోతున్న పాట శుభ కొండవీటి దొంగ. చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట అల్లరి ప్రియుడు చిత్రంలోంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఒక రాధా ఇద్దరు కృష్ణులు చిత్రంలోని గానం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట అల్లరి పిడుగు చిత్రంలోంది. గానం కార్తీక్, సుజాత, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట నిర్ణయం చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం గణేష్ పాత్ర, సంగీతం ఇళయరాజా.

0: chama.
1: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
1: ప్రపంచ యోగా దినోత్సవం 2026 పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగా భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం, అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమం చేస్తుంది, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు

0: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21 తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: When we do yoga, we feel physically fit, mentally calm and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others and with nature.
0: జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: యోగా కమ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ ట్రెడిషన్ బట్ లైక్ ఆల్ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ ఇట్ ఈస్ ఆల్సో లివింగ్ అండ్ డైనమిక్ యోగా ఇస్ ఫ్రీ from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home, or at work, or in transit. Yoga is flexible. You can practice it alone, or in a group, learn from a teacher, or be self-taught. Yoga unifying. It is for everyone, for all ethnicities, for all faiths, and for all cultures. Yoga is truly universal.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
2: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే

0: యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
1: ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2,000 నుంచి 3,000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లాస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారీ కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2,44,00,000 మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1,91,00,000 మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 133,000 వేదికలపై 153,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2,18,00,000 మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం, ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరముంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10:15. రాబోయే అతిథి సినీ గీతాలు ముందుగా వినబోతున్నారు. తులసి చిత్రంలోని గానం సాగర్ చిత్ర. సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతి పాట చెలియా చిత్రంలోంది గానం అభయ్ జోధ్పూర్ చిన్మయి సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట రంగం చిత్రంలోని గానం ఉన్ని కృష్ణన్, శ్వేతామోహన్ సాహిత్యం, వనమాలి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతి పాట పరుగు చిత్రంలో ఉంది. గానం సాకేత్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తిరువతి పాట, గబ్బర్ సింగ్ చిత్రంలోని గానం, కార్తిక్, శ్వేతామోహన్, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్.

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట డార్లింగ్ చిత్రంలోంది, గానం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం అనంత శ్రీరామ్.
1: Yeah, love.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తర్వాతి పాట సీమశాస్త్రి చిత్రంలోని గానం కారుణ్య, సుచిత్ర సాహిత్యం కలువ కృష్ణ సాయి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట శ్రీకృష్ణ 2006 చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, సాహిత్యం చిర్రావూరి విజయ్ కుమార్.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20
1: ఆకాశవాణి. మీరు వింటున్నారు FM 102.2, సమయం 11:00.

0: గుర్తు చేసుకున్నాం సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట పెళ్లి చూపులు, చిత్రంలోంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం మాత్రేయ.
1: నిన్నే నిన్నే తలచుకుని నిద్ర పొద్దులు మేలుకుని

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినుబోతున్న తిరువతి పాట లాయర్ సుహాసిని చిత్రంలోంది. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట రెండు జళ్ళ సీత చిత్రంలోంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

0: చూడండి, మగా ఏ మహా పచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహా సుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట పంతులమ్మ చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట నాగమల్లి చిత్రంలోంది గానం. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల సాహిత్యం, వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతి పాట మంత్రిగారి వియ్యంకుడు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చానకి, సాహిత్యం విటూరి సుందరరామ్మూర్తి.

0: మీరింతవరకు గుర్తు చేసుకున్నాం సినీ గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30. సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట భాగమతి. చిత్రంలోని గానం శ్రేయ ఘోషల్, సాహిత్యం శ్రీజో, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తర్వాతి పాట అతడు చిత్రంలో ఉంది, గానం కెకె సునీత, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం నంసిని గీతాల్లో వినబోతున్న తరువాతి పాట ప్రేమికుడు చిత్రంలో దిగాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, సాహిత్యం రాజశ్రీ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినుగుతున్న తరువాతి పాట ధ్రువ చిత్రంలోని గానం. హిప్ హాప్ తమిష్, నిఖితా గాంధీ, సాహిత్యం చంద్రబోస్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట జల్సా చిత్రంలోని గానం కేకే సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 12:10. ఇప్పుడు వినండి లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. ముందుగా వినబోతున్నారు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట సోగ్గాడే చిన్నినాయన చిత్రంలోంది గానం శ్రేయ ఘోషల్, ధనంజయ్, సాహిత్యం బాలాజీ, సంగీతం అనుప్ రూబెన్స్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఆర్ఎక్స్ 100 చిత్రంలోంది. గానం అనురాగ్ కుల్కర్ణి, సాహిత్యం సంగీతం చైతన్య, సంగీతం చైతన్ భరద్వాజ్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో. వినబోతున్న తిరువతి పాట ఖుషి చిత్రంలో ఉంది. గానం సిద్ శ్రీరామ్, చిన్మయి.

0: మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు. ఎఫ్ఎం 102.2 సమయం 9:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సాముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సాముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా

0: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పిఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: విజయవాడ కేంద్రం. ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. సమయం 12:40. ఇప్పుడు వినండి జీవనలహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రొటెస్ట్ గంది తొలగించడం గురించి డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు లేదా యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ పౌరుష గ్రంథి, ప్రాస్టేట్ గ్లాండ్ అంటాము, పెరిగి సమస్యలు తలెత్తినప్పుడు దాన్ని సర్జరీ చేసి తొలగి

0: ఇస్తూ ఉంటారు మీలాంటి నిపుణులు, యూరాలజిస్టులు. అయితే ఈ శస్త్రచికిత్సలో లేదా ఈ సర్జరీ విధానాల్లో అంటే ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి, గతంలో లాగా కోత కుట్లు లాంటివి లేకుండా కూడా చేసే విధానాలు వచ్చాయి అని చెప్పి తెలుస్తోంది డాక్టర్ గారు. అసలు ఏమిటి ఆ పద్ధతులు, మరి వాటి వల్ల కలిగేటువంటి సౌలభ్యం ఏమిటి, ఆ వివరాలు ఒక్కసారి వివరించండి.
1: నమస్తే అండి. పౌరుష గ్రంథి అంటే ప్రోస్టేట్ గ్లాండ్, మగవాళ్లలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఇది క్రమక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి గనక మనం బాగా పెరిగి ప్రాబ్లమ్స్ కనుక క్రియేట్ అవుతూ ఉంటే అప్పుడు మనము ఆపరేషన్ అనేది డిసైడ్ చేస్తాం. మెడిసిన్స్తో కూడా వాళ్ళకి రిలీఫ్ కనుక లేకపోతే అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథిని రిమూవ్ చేయడానికి ఓపెన్ చేసేవాళ్ళు, దాన్ని ఓపెన్ ప్రోస్టేటెక్టమీ అంటాం. దానివల్ల యూరిన్ ట్యూబు కనీసం 3 నుంచి 4 వారాలు ఉండాల్సి వచ్చేది, అంతేకాకుండా బ్లీడింగ్, ఇన్ఫెక్షన్ అని లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేవాళ్ళు. తర్వాత క్రమేణా టీయూఆర్పి అంటాం. ఈ టీయూఆర్పి అంటే ఎండోస్కోప్ ద్వారా మనము లోపలికెళ్ళి ప్రోస్టేట్ని రిమూవ్ చేయడం, చిప్స్ తీస్తూ ఉంటాం, పీసెస్ పీసెస్గా చిప్స్ తీస్తూ ఉంటాం, దీన్ని టీయూఆర్పి అంటాం. దీంట్లోనే మోనోపోలార్, బైపోలార్ అని ఈ కాటరీ మెషిన్స్ డిఫరెన్సెస్. ఇప్పుడు మేము టూ లెప్ ఆర్ టూ ఫ్లెప్, స్లిమ్ ఫ్లెప్ అంటే థూలియం లేజర్ అనే దీనివల్ల ఈ ప్రోస్టేట్ గ్రంథిని మొత్తం ఈన్యూక్లియేట్, అంటే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ పై భాగంలో రెడ్గా ఉంటుంది, లోపల భాగంలో ఎల్లోగా ఉంటుంది. ఈ లేజర్ వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎల్లో భాగం మొత్తం, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, ఆ ఎల్లో భాగం మొత్తం ఈన్యూక్లియేట్ చేసేసి దాన్ని బ్లాడర్లోకి పంపించేస్తాం. తర్వాత మార్సిలేటర్ అనే చిన్న ఇన్స్ట్రుమెంట్ వల్ల అది యూరిన్కి వెళ్లే దారి, యురిత్రా నుంచే లోపలికి పంపించి ఏదైతే మనం ఎన్ బ్లాక్గా రిమూవ్ చేసామో దాన్ని పీసెస్ చేసేసి బయటికి తీసేసేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి స్టిచెస్ ఉండవు, కట్ చేయాల్సిన అవసరం లేదు, స్టిచెస్ ఉండవు, బ్లీడింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి చాలా ఎర్లీగా వితిన్ 2-3 డేస్లోనే వాళ్ళ జాబ్స్కి కానీ లేకపోతే కనుక వాళ్ళ పనులు కానీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ టీయూఆర్పికి లేకపోతే లేజర్కి డిఫరెన్స్ ఏంటంటే టీయూఆర్పిలో మొత్తం గ్లాండ్ మనం రిమూవ్ చేయలేం, అదే గనక లేజర్లో అయితే ఆల్మోస్ట్ 80-90% గ్లాండ్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ చుట్టుపక్కల ఉన్న గ్లాండ్ తప్పితే మిగతా మధ్యలో కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ పడే అవసరం వెరీ నెగ్లిజిబుల్, పడదు అని నేనాను కానీ వెరీ నెగ్లిజిబుల్. తర్వాత టీయూఆర్పిలో 26 సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, వేరేజ్ లేజర్లో 22 సైజ్. అంటే మనం మూత్రనాళాన్ని అసలు వెడల్పు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా నార్మల్ యురిత్రాలోనే 22 సైజ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. మనకి కావలసినట్టుగా చక్కగా లేజర్ ఫైబర్ ద్వారా కంప్లీట్ గ్లాండ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. టీఆర్పిలో బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దీంట్లో అసలు బ్లీడింగ్ అనేది నెగ్లిజిబుల్. నేను ఇన్ని సర్జరీస్ చేసిన బ్లీడింగ్ అనేది ఒక్క పేషెంట్కి కూడా మనం ఎన్కౌంటర్ చేయలేదు. ఇన్ఫెక్షన్ ఛాన్స్ వెరీ రేర్. అంతేకాకుండా మళ్ళీ ఈ టీఆర్పి చేయడం వల్ల కొద్ది మందిలో బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి, దాన్ని స్ట్రిక్చర్స్ అంటాం. ఎందుకంటే మనం నార్మల్గా యూరిన్ పోసుకునే దారి 22 ఈజీగా అడ్మిట్ చేస్తుంది, అదే గనక 26 సైజ్ గనక పెట్టాలి అంటే యూరిన్కి వెళ్ళే దారిని వెడల్పు చేయాలి. ఈ వెడల్పు చేసి ఈ ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టినప్పుడు కొద్ది మందికి ఈ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి మళ్ళా మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. అంతేకాకుండా టీఆర్పిలో ఏంటంటే మొత్తం గ్లాండ్ని మనం రిమూవ్ చేయలేం, లేజర్ పద్ధతిలో మొత్తం గ్లాండ్ని, ఆల్మోస్ట్ గ్లాండ్ని రిమూవ్ చేస్తాం, అందుకనే ఇంకోసారి ఆపరేషన్ పడే అవకాశం ఉండదండి. సో ఇప్పుడు మనం ఈ లేజర్ టూ లెప్ అంటే థూలియం లేజర్తో మొత్తం ఈన్యూక్లియేషన్ ఆఫ్ ప్రోస్టేట్ మొత్తం ఒక ముద్దలాగా మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ ప్రొసీజర్. ఇప్పుడు మన హాస్పిటల్లో 60-వాట్ లేజర్ ఉంది. ఈ 60-వాట్ లేజర్ వల్ల ఏంటంటే ఇంకా పెద్ద గ్లాండ్స్, మీకు 100, 150, 200 గ్రామ్స్ గ్లాండ్ కూడా మనం ఈ లేజర్ పద్ధతి ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది.
0: అయితే డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పినటువంటి ఈ టూ లెప్ అనేటువంటి విధానంతో, లేజర్ విధానంతో తొలగించిన తరువాత మళ్ళీ ఏమైనా తిరగబెట్టే అవకాశం ఉంటుందా?
1: ఒక 1 గ్రామ్ పర్ 1 ఇయర్ పెరుగుతుందండి. సో ఇది ఇంత 90% ఆల్మోస్ట్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా గ్లాండ్ పెరిగి అబ్స్ట్రక్షన్ వచ్చేది కనీసం ఒక 10-15-20 ఏళ్ల తర్వాత, అది కూడా అందరికీ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. సో కాబట్టి ఈ గ్లాండ్లో ఇంత రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా వచ్చే అవకాశం నెగ్లిజిబుల్.
0: డాక్టర్ గారు, అసలు ఏదైతే ఈ పౌరుష గ్రంథి లేదా ప్రోస్టేట్ గ్లాండ్ అనేటువంటిది పెరిగినందువల్ల అది కొన్ని అసౌకర్యాలు కలిగిస్తుంది అని అంటుంటారు, అంటే మూత్ర విసర్జన ఇబ్బంది కలగడం కానీ లేదనుకుంటే దాంట్లో ఏమైనా రక్తం పడడం కానీ ఇలాంటివి కొన్ని లక్షణాలు చెబుతూ ఉంటారు. మీరు ఇందాక చెప్పారు ఆ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ అనేటువంటి ఆ సమస్య అనేటువంటి నిర్ధారణ అయ్యాక ప్రోస్టేట్ గ్రంథి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది అసలు?
1: సార్, దానికి సర్టెన్ ఇండికేషన్స్ అంటాం. యూరిన్ కంప్లైంట్స్తో వస్తే ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తాం అంటే వాళ్ళ సిమ్టమ్స్ని కనుక్కొని టెస్టులు చేసి ఫస్ట్ మెడికేషన్ పెడతాం. మెడిసిన్స్తో ఆల్మోస్ట్ 70-80% మంది హ్యాపీగా ఫ్రీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొద్ది మందిలో అంటే మెడిసిన్స్ పెట్టినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ రాకపోయినా, యూరిన్ ఆగిపోయినా, అల్ట్రాసౌండ్లో యూరిన్ ఎక్కువ మిగిలిపోతున్నా, లేకపోతే కనుక క్రియాటినిన్ అంటాం అంటే యూరిన్ కిందకి రాకుండా ఈ కిడ్నీస్ మీద ప్రెషర్ పడి కిడ్నీ వాపులు రావడం, ఈ రిక్రెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే 6 నెలల్లో 2 సార్లు కంటే ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ మూత్రాశయ ఇన్ఫెక్షన్ అనమాట వస్తున్నా కూడా వీళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా గనక మనం వదిలేస్తే ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటూ ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఎక్కువ కాలం వాడాల్సి వస్తూ ఉంటుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, యూరిన్ ఆగిపోతే బ్లాడర్ వాల్ థిక్కెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాడర్ వాల్ థిక్నింగ్ బాగా అయితే రేపొద్దున మనం సర్జరీ ఎంత బ్రహ్మాండమైన సర్జరీ చేసినా కూడా పంపింగ్ యాక్షన్, బ్లాడర్ యొక్క యాక్షన్, మజిల్ యాక్షన్ కనుక పోతే వాళ్ళకి మొత్తం క్లియర్ అవ్వదు. సో ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా ఈ లోపలే గనక మనం మెజర్స్ తీసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కువగా బాధపడరు.
0: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు, ప్రోస్టేట్ క్యాన్సర్ అనే పదం ఆ జబ్బుకు సంబంధించి కూడా వింటుంటాం, అది ఎందుకు వస్తుంది, అది ఏమిటి, దాన్ని ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది?
1: ప్రోస్టేట్ క్యాన్సర్కి ఓన్లీ జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఒకటే రీజన్ అండి, మిగతా ఏ రీజన్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. ప్రోస్టేట్ క్యాన్సర్కి ఈ బీపీహెచ్కి సంబంధమే లేదు. ప్రోస్టేట్ గ్లాండ్ జోన్స్ ప్రకారంగా డివైడ్ చేస్తాం. పెరిఫెరల్ జోన్ అంటే చుట్టుపక్కల భాగం, ట్రాన్సిషన్ జోన్ మధ్యలో భాగం, సెంట్రల్ జోన్ ఇంకా మధ్యలో భాగం, ఇలాగా జోన్స్ ప్రకారంగా ఉంటుంది ప్రోస్టేట్. పెరిఫెరల్ జోన్లో వచ్చేది మాత్రమే క్యాన్సర్, క్యాన్సర్ పెరిఫెరల్ జోన్లో మాత్రమే వస్తుంది, వేరాజ్ బీపీహెచ్ అనేది ట్రాన్సిషన్ జోన్లో వస్తుంది. కాబట్టి ఇది అదిగా మారదు, అది ఇదిగా మారదు. మనము పేషెంట్ రాగానే వాళ్ళ యొక్క సింటమ్స్ని తెలుసుకుని పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే వేలు పెట్టి లోపల చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు కనుక ప్రోస్టేట్ గట్టిగా కానీ నాడ్యూల్స్ కానీ ఉన్నా, సీరం పిఎస్ఏ అనే టెస్ట్ కనుక 4 కంటే ఎక్కువ ఉన్నా, ఫస్ట్ వేళ్ళని ప్రోస్టేట్ క్యాన్సర్గా ప్రిలిమినరీగా మనం నిర్ధారించి అప్పుడు ఎంఆర్ఐ ప్రోస్టేట్ చేయించి దాంట్లో కూడా కన్ఫర్మ్డ్ అయితే బయాప్సీ చేయించి అది ఏ స్టేజ్లో ఉందనేది చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరాజ్ గట్టిగా లేకపోయినా, నాడ్యూల్స్ లేకపోయినా, పెద్ద ప్రోస్టేట్ ఉన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని బ్లాడర్ ఎలా ఉంది, ప్రోస్టేట్ ఎలా ఉంది, యూరిన్ ఎంత మిగిలిపోతుంది అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి ఇనీషియల్గా కొన్ని రోజులు మెడిసిన్స్ వాడించినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ కనుక సరిగ్గా రాకపోతే అప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
0: ప్రోస్టేట్ పెరుగుదల, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే సమస్య ఇందాక మనం బీపీహెచ్ఈ అని అన్నదానికి మీరు ఇందాక చెప్పారు, మీరు టెస్ట్ చేసేటప్పుడు ముందు క్లినికల్ ఎగ్జామ్ ఏదో చేస్తారు చేత్తో, అక్కడ ఈ పెరుగుదలకు సంబంధించి అనుకుంటారా, అబ్బో కొంచెం ఏదో కొద్ది గట్టిగా అనిపిస్తోంది, కొంచెం పెద్దగా అనిపిస్తోంది, ఇదేమైనా క్యాన్సర్ అయ్యుండొచ్చా అని దానికి కూడా ఏమైనా కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేస్తారా?
1: కన్ఫర్మేషన్ టెస్ట్ సీరం పిఎస్ఏ అనేది పంపిస్తామండి. ఫస్ట్ సీరం పిఎస్ఏ కనుక బాగా ఎలివేటెడ్గా ఉండి మనకి వేలుతో మనకు అర్థమైపోతుంది అది గట్టిగా ఉండి నాడ్యూల్స్ ఉన్నాయి అంటే డిలే చేయకుండా ఎంఆర్ఐ చేయిస్తాం. మల్టీపెరా ఎంఆర్ఐ ఇది ఇన్వెస్టిగేషన్. మల్టీపెరా ఎంఆర్ఐలో మనకు ఆల్మోస్ట్ 90% అర్థమైపోతుంది అది క్యాన్సర్ అవునా కాదా అనేది, కానీ బయాప్సీ చేస్తేనే అది 100% క్యాన్సర్ అనేది నిర్ధారిస్తాం. అప్పుడు కానీ మనం ఇది 100% క్యాన్సర్ అనేది చెప్పగలుగుతాం.
0: పెథలాజికల్ కన్ఫర్మేషన్లో తేలుతుంది,
1: ఎప్పుడైనా పెథలాజికల్ కన్ఫర్మేషనే గోల్డ్ స్టాండర్డ్.
0: ఇప్పుడు ఒకవేళ డాక్టర్ గారు దాంట్లో ఏదో స్టేజెస్ ఉంటాయని అంటుంటారు, అది మొదటి దశ, రెండో దశ, మూడో దశ అని ఇలా క్యాన్సర్కి సంబంధించి విభజిస్తూ ఉంటారు, ఏ దశలను బట్టి ఏం చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు?
1: స్టేజ్ 1, స్టేజ్ 2, 3, స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. 4th స్టేజ్ గనక అయితే ఇక ఇప్పుడు మెయిన్ సర్జరీ అనేది మనం అవాయిడ్ చేస్తాం. డైరెక్ట్గా ఏం చేస్తామంటే డిపెండింగ్ అనమాట, హార్మోనల్ థెరపీస్ ఇస్తాం, ADT ఆండ్రోజెన్ డిప్రివేషన్ థెరపీస్ అంటాం. అధికారి.

0: లేకపోతే గనక వాళ్ళకి కాస్ట్ పెట్టుకోలేకపోతే బైలేటరల్ ఆర్కిడెక్టమీ అంటే రెండు బీర్జాలని తీసేస్తాం. ఇది స్టేజ్ 4. ఇప్పుడు స్టేజ్ 1కి వస్తా. స్టేజ్ 1 ఏంటంటే క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ లోపల భాగంలోనే ఉన్నది. దానికి ఏంటంటే రాడికల్ ప్రాస్టేటెక్టమీ ఈజ్ ది ట్రీట్మెంట్. ఓకేనా? స్టేజ్ 2 కూడా రాడికల్ ప్రాస్టేటెక్టమీ. స్టేజ్ 3 దగ్గరికి వచ్చే ఒక్కొక్కసారి సెమినల్ వెజికల్స్ అని లేకపోతే నర్వ్ బండిల్స్ అనేవి బాగా ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే కానీ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ బాగా గనక ఉంటే గనక అప్పుడు ఒక్కొక్కసారి రేడియోథెరపీకి వెళ్ళి సర్జరీ చేయడము లేదంటే కంబైన్డ్గా చేయడము, వాళ్ళకి అవసరమైతే లేటర్ ఆన్ కీమోథెరపీ ఇవ్వడము, ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట స్టేజ్ 3కి. వేరే స్టేజ్ 4కి స్టేజ్ 1కి అసలు ఆప్షన్స్ అంటూ ఏముండవు. డైరెక్ట్ ఇటువైపు అయితే సర్జరీ, అటువైపు అయితే ఆండ్రోజన్ డిప్రివేషన్ థెరపీ అనేది చేస్తాం అన్నమాట.
1: ఈ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి అంటే ఎన్లార్జ్ అవ్వడము లేదా క్యాన్సర్ ఇవి రెండే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు అనేటువంటి అంటే టీవీ అని దానికి కూడా వస్తుందా, ఇంకేమైనా గట్టి పడడాలు ఇలాంటివి?
0: ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ కాకుండా ప్రాస్టేటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్. దీన్ని ఎక్యూట్ క్రానిక్ అని రెండు రకాలుగా అంటాం. ఎక్యూట్ అంటే సింప్టమ్స్ బాగా ఇమ్మీడియట్గా ఉంటే, అంటే షార్ట్ పీరియడ్లో వీళ్ళకి సింప్టమ్స్ వస్తే
1: ఆకస్మికంగా,
0: అదే గనక చాలా కాలం గనక దీంతో సమస్యలతో బాధపడుతుంటే దాన్ని క్రానిక్ ప్రాస్టేటైటిస్ అంటాం.
1: దీర్ఘకాలికంగా
0: అంతేకాకుండా ప్రాస్టేట్ యాబ్సిస్ అంటాం. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఎక్యూట్ ప్రాస్టేటైటిస్ వల్ల ప్రాస్టేట్ యాబ్సిస్ అంటే చీముగడ్డలాగా లోపలికి ఏర్పడుతుంది. సో యూరిన్ సరిగ్గా రాదు, యూరిన్ ఆగిపోతుంది, మాటిమాటికి యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, యూరిన్ పోస్తే మంట అండ్ ముడ్డి దగ్గర విపరీతమైన నొప్పి, జ్వరము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎక్యూట్ ప్రాస్టేటైటిస్, క్రానిక్ ప్రాస్టేటైటిస్, ప్రాస్టేటిక్ యాబ్సిస్, ఇంకొకటి ట్యూబర్క్యులర్ ప్రాస్టేటైటిస్ అంటాం. అది చాలా రేర్గా చూస్తామండి.
1: టీబీ
0: ఇందాక మీరు నేను వేలు పెడితే గడ్డలు అన్నాను చూసారా అండి, ఈ ట్యూబర్క్యులర్ ప్రాస్టేటిస్లో కూడా చిన్న చిన్న గడ్డలు నాడ్యూల్స్ లాగా తగులుతూ ఉంటాయి. అందుకనే మనం సీరం పిఎస్ఐ కూడా కోరిలేట్ చేసుకుని, ఎంఆర్ఐతో కూడా కోరిలేట్ చేసుకుని అప్పుడు మనం దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది, బయాప్సీకి పంపించాలా లేదా అని.
1: డాక్టర్, ఇక్కడ మీరు చెప్పినటువంటి వాటిల్లో ప్రాస్టేటిక్ యాబ్సిస్ అని ఏదో ఒక పదం వాడారు. మామూలుగా ఏదైనా ఇంజెక్షన్ చేస్తే యాప్సిస్ అయింది అంటే మన వాడుక భాషలో సెప్టిక్ అయింది అనే పదం వాడతాం, దానికి అది అవడానికి ఏంటి డాక్టర్ గారు కారణం?
0: ప్రాస్టేటిక్ యాప్సిస్ అదే చెప్పాను, ఇమ్యూనిటీ కనుక తక్కువ ఉండి ఇన్ఫెక్షన్ కనుక బాగా వస్తే. కొంతమందికి ఇమ్యూనోడెఫిషియెంట్ పేషెంట్స్ ఉంటారండి, హెచ్ఐవి లేకపోతే అలాంటి ఇమ్యూనోడెఫిషియెంట్ పేషెంట్స్ కానీ బాగా వీక్గా ఉంటారు కొంతమంది. అండ్ క్రానిక్ కెథెటరైజేషన్ అంటే ఫోలిస్ కెథెటర్ చాలా కాలం నుంచి వాడటం, ఒక్కోసారి విరులెన్స్ ఆఫ్ ది స్ట్రెయిన్ అంటే ఆ ఈకోలై కానీ క్లెప్సియల్లా కానీ బాగా విరులెన్స్ ఉందనుకోండి స్ట్రెయిన్కి, అప్పుడు కూడా మీకు ఈ ప్రాస్టేటిక్ యాప్సిస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక రీజన్ లేకుండా ప్రాస్టేటిక్ యాప్సిస్ రాదు.
1: ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటుంటారు,
0: దాంట్లో కూడా ఇమ్యూనిటీ తగ్గాలి.
1: డాక్టర్ గారు, అసలు సర్వసాధారణంగా ప్రతి ఒక్క పురుషులు మరి ముఖ్యంగా వయోధికులు ఈ ప్రాస్టేట్ గ్లాండ్కు సమస్యలు రాకుండా, ఏదైనా అవ్వచ్చు, ఇది ఎన్లార్జ్ అవ్వడం కానీ ఇంకా వేరే కానీ, ఆరోగ్యంగా ఉండడానికి ఏమన్నా సూచనలు ఉన్నాయా?
0: అది చెప్పే ముందు ఒక్క మాట చెప్తానండి, ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఎందుకు వస్తుందంటే ఒకటి ఏజ్, ఏజ్ని తగ్గించలేం. ఓకేనా? జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ దాన్ని మార్చలేం. మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ టెస్టోస్టెరోన్ ఈస్ట్రోజెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఈ మూడు ప్రధాన కారణాలు ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడానికి, వాటిని మనం ఏం మార్చలేం. సో ఇప్పుడు మనం మార్చగలిగింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వాటర్ చక్కగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి ఎస్పెషల్లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఇవి తప్పితే ఇంకా వేరే ఏవి ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ కనుక వాళ్ళకి మైల్డ్ సింప్టమ్స్ కనుక ఉండి అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, సరిగ్గా రాకపోవడం, నైట్ టైం ఎక్కువసార్లు లెగవడం, బాత్రూమ్కి వెళ్ళినా సరే యూరిన్ సరిగ్గా రాకపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే ఎర్లీగా గనక సింప్టమ్స్ క్లినికల్ ఎగ్జామినేషను స్కాను చేయించుకొని ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, మీకు ఇందాక చెప్పినట్టుగా 80-90% దాకా మెడిసిన్స్తో వాళ్ళకి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. చాలా 10-20%లోనే మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం, అందరిలోనూ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం. గ్లాండ్ ఒక 40-50 గ్రాములు ఉంది కదా, సర్జరీ అవసరం లేదండి. దానికి సర్టెన్ ఇండికేషన్స్ మీకు ఇందా చెప్పినట్టుగా వాటిలోనే చేస్తాం. గ్లాండ్ పెద్దగా ఉంది కదా, రేపు ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు.
1: ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే మంచి ఆహార నియమాలు, శారీరక వ్యాయామం, యోగా మెడిటేషన్ చేస్తే కూడా మంచిదేనేమో.
0: మంచిదే సార్, అది ఓవరాల్గా బాడీకి మంచిది. ఇది ఒకటే అని కాదండి, హోల్ సిస్టమ్, మన ఆర్గాన్ సిస్టమ్స్ అన్నిటికీ మంచిదే.
1: డాక్టర్ ఒక చాలా మందిలో ఈ అభిప్రాయం అనొచ్చో అపోహానాలను మీరు దాన్ని నివృత్తి చేయండి. వింటుంటాం ఇతను వయసులో బాగా శృంగారంలో పాల్గొన్నాడు అందుకే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగింది, ఇలాంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. శృంగారంలో ఎక్కువగా మితిమీరి పాల్గొంటే కూడా ప్రాస్టేట్ పెరుగుదలైనటువంటిది వచ్చే అవకాశం ఉందా, దానికి దీనికి సంబంధం లేదా?
0: నో అండి, అసలు ప్రాస్టేట్ గ్లాండ్ పని ఏంటంటే మన యొక్క సీమెన్ అంటాం కదా, దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అది ఎక్కువగా చేయడం వల్ల ఇక ప్రాస్టేట్ పెరగడం అనేది అసలు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రూవెన్ రీజన్ ఎట్ ఆల్. నేను మీకు ఇందా చెప్పినట్టుగా ఏజ్, జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ మూడే మెయిన్ ప్రధాన కారణాలు. సో కాబట్టి ఎక్కువగా కనుక చేయడం వల్ల ఇలా అవుద్ది అని మాత్రం కరెక్ట్ కాదు.
1: ఇప్పుడు సహజ సిద్ధంగా మనిషి వయసు పెరిగే కొద్దీ మరీ ముఖ్యంగా వయోధికుల్లో అన్ని అవయవాలు కుంచుకుపోతూ తగ్గుతూ ఉండాల, ఈ ప్రాస్టేట్కే ఈ నిబంధన ఎలా వచ్చింది పెరుగుదల?
0: హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఒక సెల్ని ప్రొలిఫరేట్ అంటే ఎక్స్పాండ్ అయ్యి ప్రొలిఫరేట్ అవ్వాలి అంటే హార్మోన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండి. అందుకనే ఈ గ్లాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా జెనెటిక్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఇంకా ఫాస్ట్గా పెరుగుద్ది. కొంతమందికి చాలా కొంతమందికే 40 ఏళ్లలో కూడా మనం ప్రాస్టేట్లు చూస్తూ ఉంటాం, అదర్వైజ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ స్లోగా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ వాళ్ళకి చాలా మందికి ఫ్యామిలీ హిస్టరీలు ఉంటే పెద్దగా కనిపించేస్తూ ఉంటాయి.
1: అనూహ్యంగా కణ విభజన ఏమైనా ఎక్కువ జరిగినా కూడా ఏమన్నా ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల అనేటువంటిది ఉంటుందా, సంబంధం లేదా? సెల్ డివిజన్ బాగా మల్టిపుల్ అయింది అనుకోండి
0: అంటే
1: క్యాన్సర్ గుర్తించని?
0: అసలు అది వేరు ఇది వేరండి. సెల్ని క్యాన్సర్ అంటే అదేంటంటే దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, ఎటిపికల్ సెల్స్ అని, లేకపోతే మొత్తం పొలారిటీ అనేది పోవడం, లాస్ ఆఫ్ పొలారిటీ అంటాము, చాలా పారామీటర్స్, మైటోటిక్ ఫిగర్స్ అంటాం. ఇలాంటి టెర్మినాలజీస్ యూజువల్గా జనాలకి అర్థం కాదు, అవి ఉంటే అప్పుడు దాన్ని క్యాన్సర్ అంటాం. ఉత్తగా సెల్ యొక్క డివిజన్ దాంట్లో ఏమి జెన్యులో అంటే న్యూక్లియస్లో మార్పులేం లేకుండా సింపుల్గా డివిజన్ కనుక అయితే దాన్ని క్యాన్సర్ అనమండి.
1: డాక్టర్ గారు, ప్రతి ఒక్క వయోధికులు మూత్ర విసర్జనకు సంబంధించి ఏదైనా అసౌకర్యం లక్షణాలు కనపడితే మీరేం చెప్తారు, ఏ లక్షణాలను బట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి?
0: నైట్ టైం ఒకసారి కంటే ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసి అంటే దాన్ని నాక్చ్యూరియా అంటాం, అంటే మోర్ దాన్ 1 టైం నైట్ టైం లేగవడం, తర్వాత యూరిన్కి వెళ్ళినా స్లోగా రావడం, ఫ్రీగా రాకపోవడం,
1: ముక్కుతూ పోయడం,
0: ఎక్కువసేపు టైం తీసుకోవడం, ముక్కుతూ స్ట్రైనింగ్ అంటాం, ముక్కుతూ పోయడం, యూరిన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మిగిలింది డ్రాప్స్గా పడటం, తరచుగా గంట గంటకి యూరిన్ వెళ్ళడం, వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అయిపోవడం, యూరిన్లో మంట రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా గనక వస్తే
1: రక్తం పడటం
0: ఇలాంటివి గనక వస్తే ఇది ప్రాస్టేట్ సమస్య, లేకపోతే కనుక యురెత్రాలో స్ట్రక్చర్ సమస్య, నెక్ ప్రాబ్లమా, లేకపోతే బ్లాడర్ ప్రాబ్లమా, లేకపోతే స్టోన్స్ ప్రాబ్లమా, ఇలాగా ఏదో ఒక రీజన్ లేకుండా ఈ సమస్యలు అనేవి రావు. వీటన్నిటిలోకి ఏది ప్రాబ్లం, దానికి ప్రాపర్ టెస్టులు చేయించడం, దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తే చెప్పాగా 80-90% సింపుల్ మెడికేషన్తోనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేయచ్చు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు జీవన లహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రొటెస్ట్ గ్రంథి తొలగించడం గురించి డాక్టర్ డి కిరణ్ కుమార్ గారిచే పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2 సమయం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం.

సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట బాణం చిత్రంలోని గానం హేమచంద్ర, సైంధవి, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాలు వినుగుతున్న తరువాతి పాట కార్తికేయ చిత్రంలోంది. గానం హరిచరణ్, సాహిత్యం వనమాలి, సంగీతం శేఖర్ చంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:10. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తర్వాతి పాట ద్వారక చిత్రంలోని గానం. సమీర భరద్వాజ్ సాహిత్యం, రెహమాన్ సంగీతం, సాయి

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినవతున తురువతి పాట నీన్ లోకల్, చిత్రంలోంది గానం నరేష్ ఎర్వెట్ని, మనీషా ఎర్వెట్ని గానం చేస్తున్నారు. నరేష్ అయ్యర్, మనీషా ఎర్వెట్ని, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవి శ్రీప్రసాద్.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వార్తల వివరాలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలని. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్

0: వయస్కి 45.75 లక్షలు. అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియ, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-మెన్ కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది.
1: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
2: విత్ ఇమెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేజన్. ద క్యాంపస్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
1: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపిపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల

0: నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాలు పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 271,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పివి టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:30 వనితావాణి శ్రీల కార్యక్రమం.

0: అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మోటిమలా
5: హై బాల్,
4: గజ్జా బబలా
5: హై బాల్,

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
4: డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ రాగ సంహిత గారు, సాధారణంగా మహిళల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి రకరకాల ఇబ్బందులు కొందరు మాత్రం చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో ఆ ఫ్రీక్వెన్సీ పెరిగినట్టుగా తెలుస్తోంది, గణాంకాలు చెబుతున్నాయి, మీలాంటి నిపుణులు చెబుతుంటారు. ఏంటంటే ఈ గర్భాశయం అండాశయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు మహిళల్లో, గర్భాశయం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ప్రభావితం చేసేటువంటి అంశాలు ప్రధానంగా ఏమిటి?
5: గర్భాశయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి మనకి ఎలా కనిపిస్తాయి అనేది నేను ఫస్ట్ చెప్తాను. ఈచ్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్గా ఉంటాయి. డికేడ్స్లా మనం మాట్లాడుకుంటే, పీరియడ్స్ వచ్చిన వెంటనే మనం అబ్జర్వ్ చేసుకుంటే, పిల్లలకి, టీనేజర్స్ కదా, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మందిలో చూస్తూ ఉంటాం, కానీ అది నార్మలే. ఎస్పెషలీ పీరియడ్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ టైం పడుతుంది. మనకేంటంటే బ్రెయిన్ నుంచి అండి హార్మోన్స్ వస్తాయి, ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్స్ అండాశయాల మీద పనిచేస్తాయి, అండాశయాలు గర్భాశయానికి సిగ్నల్ ఇస్తాయి, ఇప్పుడు బ్లీడింగ్ రావాలి, ఇప్పుడు బ్లీడింగ్ రాకూడదు అని చెప్పి. ఈ సిగ్నల్ అనేది మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దాని ముందు హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామనే. సో టీనేజ్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ కామన్, అట్లీస్ట్ ఇయర్లీ 3 టైమ్స్ అన్న పీరియడ్ రావాలనేది గుర్తుంచుకోవాలి. పీరియడ్ వచ్చిన ఫస్ట్ 3 ఏళ్ళు ఎస్పెషలీ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుందండి, దాని తర్వాత మోస్ట్లీ రెగ్యులరైజ్డ్ అయిపోద్ది. కానీ ఎప్పుడైనా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు హెవీ అంటే ఏంటి? హెవీ ఒకరికి ఒక ప్యాడ్ హెవీ అవ్వచ్చు, ఇంకొకరికి 2 ప్యాడ్లు హెవీ అవ్వచ్చు. మీకు హెవీగా అవుతుందని మీకు అనిపించినప్పుడే దాన్ని హెవీ బ్లీడింగ్ అనేస్తాం, వెంటనే డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి. టైం అస్సలు వేస్ట్ చేయకూడదు, బికాస్ హెవీ బ్లీడింగ్ అనేది దేనివల్ల అవుతుందనేది మనం చూడాలి కాబట్టి. ఇది టీనేజర్స్లో. నెక్స్ట్ మనకి 20 నుంచి 30 ఏళ్ళ లోపల మోస్ట్లీ ఈ పీసీఓఎస్ అని వింటున్నాం కదా ఈ మధ్య, ఇది ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పీసీఓఎస్ అంటే ఏంటంటే అండి, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో పాటు కూడిందనమాట, ఒక సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య దీని పేరు మారుద్దాం అనుకుంటున్నారు, మెటబాలిక్ సిండ్రోమ్ అని చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పేరు వింటే మీకు ఉట్టు ఓవరీలో ప్రాబ్లం అనిపించలేదు, పీసీఓ అంటే పాలీసిస్టిక్ ఓవరీ, కానీ ఇది ఉట్టు ఓవరీలో ప్రాబ్లం కాదండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కలిపి వచ్చినప్పుడు. అంటే ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళకి టెస్టాస్టిరోన్ అంటే మగవారిలో ఉండే హార్మోన్ ఆడవారిలో ఎక్కువైన వాళ్ళకి, వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ, బీపీ డెవలప్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ, మెటబాలిక్ సిండ్రోమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దీన్ని ఇప్పుడు సిండ్రోమ్ అన్నాం, ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడండి పీసీఓ జెనెటికలీ కూడా ప్రోన్ ఉంటే రావచ్చు. మనం ఎలా ఇలాంటి రాకుండా కాపాడుకోగలుగుతాం అని అంటే, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. తినే ఫుడ్, ఇంతకు ముందు లేని ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎందుకు ఎక్కువైనాయి? మనం తినే ఆహారంలో చాలా వరకు అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది. మైక్రో ప్లాస్టిక్స్ అంటున్నాం, తాగే బాటిల్ ప్లాస్టిక్ బాటిల్, బయటకు వెళ్ళి తినే ఫుడ్ టప్పర్ వేరు. సో మైక్రోవేవ్ వాడతాం మనం, పర్ఫ్యూమ్స్ వాడుతున్నాం. పర్ఫ్యూమ్స్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి. మనకు వచ్చే మొత్తం హార్మోన్స్ బ్రెయిన్ నుంచే రావాలా? ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్సే కదా ఓవరీ మీద యాక్ట్ చేసేది. హార్మోన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి కంప్లీట్గా మనం ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల. దాని వల్ల ఏమవుతుందంటే, పెరగాల్సిన హార్మోన్ పెరగాల్సిన టైంలో పెరగకుండా, తగ్గాల్సిన హార్మోన్ తగ్గాల్సిన టైంలో తగ్గకుండా, దీనికి తోడు రోజు మనం వాడే ఫోన్లు

0: దానివల్ల కంటిన్యూస్ స్టిమ్యులేషన్, దీనివల్ల హార్మోన్స్ కంప్లీట్ డిసెరేకి వెళ్ళిపోతున్నాయి, కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది బాడీ, పీరియడ్స్ కరెక్ట్గా రావు, ప్రెగ్నెన్సీ టైంకి రాదు. దీనికి మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ లైఫ్ స్టైల్ అన్నానా, రోజు 10,000 స్టెప్స్ నడవండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకుముందు ఈజీగా నడిచేసే వాళ్ళేమో ముందు జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. సో దీనివల్ల ఏంటి అని అంటే, మనకి ఈజీ లైఫ్ అయిపోయింది, కరెక్టే, కానీ మన కదలిక అనేది తగ్గిపోయింది. ప్రతిరోజు ఎంతో కొంత మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మన బాడీ అంతా కరెక్ట్గా పనిచేయాలంటే కష్టం. సో నేను అనేది 10,000 స్టెప్స్ నడవాలి, రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి, కుదిరితే ఒక 11 సూర్య నమస్కారాలు చేయాలి, అంతకన్నా బెస్ట్ ఏది ఉండదు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుని జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అండి.
1: డాక్టర్ రాగ సంహిత గారు, ఇవాళ రోజున పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతి మహిళ కూడా గృహిణీలు అవ్వచ్చు, ఉద్యోగినీలు అవ్వచ్చు, విద్యార్థినులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మాకు కుదరట్లేదండి, మాకు తీరట్లేదండి, పనులు బిజీ అండి, అంటే నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా ఇలాగే ఉందండి జీవన శైలి అంతా, ఈ ఇదిలో ఏమవుతుందంటే మీరు చెప్పినటువంటి ఆ జీవన శైలి ఇలా ఉంటే బాగుంటుందని ఏదైతే అన్నారో, తీసుకునేటువంటి ఆహారము, శారీరక వ్యాయామం చేయడానికి కుదరట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. సరే, ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ డేస్, ఎక్కువ రోజులు వస్తున్నాయండి అని కూడా అంటారు. యాజ్ పర్ సైన్స్, అంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా వాళ్ళ సైకిల్ 5 రోజులు రావాల్సిన బదులు 8 రోజులు, 10 రోజులు ఇలా కూడా అంటుంటారు. కొందరు కొద్దిగా ఎక్కువగా గడ్డలు గడ్డలు పడుతున్నాయని ఇలా చెబుతూ ఉంటారు సోదరిమణులు కొందరు. ఇవి కాకుండా సరే వాటికి సంబంధించినటువంటి పరిష్కారం చెప్పినప్పటికీ ఏదో ఫైబ్రాయిడ్ అయ్యి ఉన్నాయంటండి, ఏదో చాక్లెట్స్ లాగా ఉన్నాయటండి, ఇది కూడా ఈ మధ్య వింటున్నాం, అవేంటి?
0: ఇవి ఫైబ్రాయిడ్స్ అండి. ఇంకోటి మీరు మాట్లాడిన చాక్లెట్ అన్నారు కదా, ఓవరీలో చాక్లెట్ సిస్ట్స్ అంటాం, సేమ్ చాక్లెట్ కలర్లో ఉంటుంది, అలానే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, సో జిగురు జిగురుగా ఉంటుంది, వాటిలో ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ గర్భాశయం ఇంకా అండాశయానికి సంబంధించిన వ్యాధులు. ఫైబ్రాయిడ్ అనేదండి ఈ మధ్య ఇంకెక్కువగా కనిపిస్తుంది. దీనికి సిమిలర్ కాజెస్ కాకుండా జెనెటికలీ ప్రోన్ ఉన్నా కూడా మనకి రావచ్చు, కొంచెం కాజ్ కూడా తెలియకపోవచ్చు మనకు యాక్చువల్లీ ఎందుకు వస్తుంది అని చెప్పి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేదండి ఎప్పుడు ఎక్కువగా ప్రాబ్లం ఇస్తాయి అని అంటే, మన గర్భాశయం కండరంలో వచ్చినప్పుడు కానీ లోపల మనకి ప్రతీ నెల ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతూ ఉంటుందండి పీరియడ్ రూపంగా. ఆ లేయర్ని టచ్ అవుతుంటే ఈ ఫైబ్రాయిడో గడ్డో వెళ్ళి అప్పుడు బ్లీడింగ్ ఎక్కువైద్ది. ఈ ఫైబ్రాయిడ్ వెళ్ళి కండరంలో ఉంటే, మిడిల్ లేయర్లో ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు గడ్డలు గడ్డలుగా పడిపోద్ది, బ్లడ్ 11 or 12 ఉండాల్సిన వాళ్ళకి 9, 8, 6 పడిపోద్ది, డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం, పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా అనిపించచ్చు. ఓకే, సో దీనికి ఏంటి, సైజ్ అనేది మరీ పెద్దగా ఉండి మరీ ఎక్కువ నంబర్లో ఉన్నప్పుడు సర్జరీ అనే ఆప్షన్ మనం చెప్తాం. చిన్న స్టేజ్లోనే పట్టుకున్నప్పుడు అండ్ బ్లీడింగ్ హెవీగా అవుతుంది అన్నప్పుడు మెడిసిన్స్ పెడతామండి. ఈ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ప్రతిరోజు ఈ టైంకి ఈ మెడిసిన్ కరెక్ట్గా వేసుకోవాలని మేము చెప్తే సగం డ్యూటీనే అయినట్టు, కానీ పేషెంట్ ఆ టైంకి ఆ టాబ్లెట్ కరెక్ట్గా వేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు ఉంటారు ఇంట్లో చూసుకోవడానికి, వాళ్ళకి పనులు ఉంటాయి, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వల్ల వాళ్ళు అది వేసుకోకపోవచ్చు, ఫెయిల్ అయితే మెడికల్ ట్రీట్మెంట్స్. చాలా వరకు నేను చూసిన మెడికల్ ట్రీట్మెంట్స్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ పేషెంట్, అంటే పేషెంట్ వేసుకోకలేకపోవడం వల్ల, 2-3 రోజులు మిస్ అవ్వడం వల్ల, సర్లే తగ్గిపోయింది కదా అని ఆపేస్తారు, కానీ సెకండ్ డోసే అయి ఉంటుంది, మళ్ళీ బ్లీడింగ్ వచ్చేస్తుంది. దీనివల్ల మనకు మళ్ళీ మళ్ళీ పెరిగి పెరిగి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం మనం ఈ మధ్య చూసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఫైబ్రాయిడ్స్ అండి. దీనివల్ల బ్లీడింగ్ ఇష్యూనే కాకుండా ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి, నేను చెప్పినట్టు ఎండోమెట్రియం అన్నాను కదండి, అక్కడే బేబీలు కూర్చుంటుంది, ఆ లొకేషన్ దగ్గర వచ్చింది అని అంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోద్ది, వచ్చిన అబార్షన్ రిస్క్ చాలా పెరిగిపోద్ది. ఇది ఫైబ్రాయిడ్ గురించి. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ అన్నారు కదండి, ఈ ఎండోమెట్రియోసిస్ ఈ మధ్య విపరీతంగా కనిపిస్తుంది. ఇది క్యాన్సర్ లాంటిది, కానీ క్యాన్సర్ కాదు. అంటే క్యాన్సర్ వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి, దీంట్లో అలా కాదు, కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది వీళ్ళకి. అంటే పీరియడ్ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా వీళ్ళకి నొప్పి ఎక్కువ ఉంటుంది, మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పి అనిపించచ్చు. ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది, ఎండోమెట్రియం అని ఒకటి చెప్పాను చూడండి, గర్భసంచి ప్రతి నెల బయటకు పంపించేస్తుంది చూడండి బ్లడ్, అది ఆ ఏరియాలోనే కాకుండా వెళ్ళి అండాశయాల మీద కూర్చుంటే ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటాం, ఎల్లి పేగుల దగ్గర కూర్చుంటే బవల్ ఎండోమెట్రియోసిస్ అంటాం, ఇంకా కొంతమందికి అయితే ఎల్లి లంగ్స్ మీద కూర్చున్నాయి కూడా ఉన్నాయి, అంటే లంగ్ మీద ఉన్న లేయర్ మీద కూర్చున్నాయి కూడా ఉన్నాయి. సో ఇది భలే స్ప్రెడ్ అయిద్దండి క్యాన్సర్లు అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యిద్ది, చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ అతికిచ్చేస్తుంది. ఇది చాలా ఎలాంటి జిగురు జిగురుగా బెల్లంలాగా ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కలన్నీ అతుక్కుపోవడం వల్ల కదలడానికి ప్లేస్ లేక నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకి. మోషన్ వెళ్తున్నప్పుడు అంటారు, కొంతమంది యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పి అంటారు, కొంతమంది పీరియడ్స్ అప్పుడు తట్టుకోలేనంత నొప్పి మేడం అంటారు. ఇలా ఉన్నప్పుడు ఊరికే ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోవడం కాకుండా వచ్చి ఒక్క స్కాన్ చేయించుకుంటే స్కాన్లో కనిపించేస్తాయి అన్నీ. ఆ దాన్ని బట్టి మనకి ఈ మెడిసిన్స్ ఎన్నో వచ్చినాయి, మెడిసిన్స్ కాకపోయినా సర్జరీస్ ఇంకా మంచి టెక్నిక్స్ వచ్చినాయి. ఇవన్నీ చేసుకోగలితే మన లైఫ్ అనేది క్వాలిటీతో లివ్ చేయగలుగుతామండి మనం. అంటే ఏంటి, నొప్పితో ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకుని కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాం కన్నా ఒకసారి స్కాన్తో మనకి పెయిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం పొందగలుగుతాం. అండ్ ఇది చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కారణమైంది కూడా. సో పిల్లలు పుట్టట్లేదు అని అన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, నొప్పి వస్తుంది పీరియడ్స్ టైంలో, లేదా హెవీగా బ్లీడింగ్ అవుతుంది, కానీ ఇది నా ప్రెగ్నెన్సీకి ఎలా రిలేట్ అయ్యింది అని అనుకోకండి, ఉంటాయి రిలేషన్స్. ఒక్క స్కానే అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి మనకి. సో ఏ ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా, బ్లీడింగ్ హెవీగా అవుతున్నా, 28 రోజులకు ఒకసారి బ్లీడింగ్ అవ్వాలండి. ఓ వారం అటు ఇటు అయినా ఏం కాదు. దీనికన్నా మరీ డిలే అయిపోయినా, మరీ ఎర్లీగా వస్తున్నా కరెక్ట్ కాదు, 5 రోజులు బ్లీడింగ్ అవ్వచ్చు, మరీ ఎక్కువైనా కరెక్ట్ కాదు, మరీ 1 రోజు 2 రోజులైనా కరెక్ట్ కాదు. గడ్డలు అనేది పడకూడదు, పడినా 1-2 రోజు కొన్ని గడ్డలు పడతాయి, కానీ అంతకన్నా ఎక్కువ పడతాం కరెక్ట్ కాదు. కడుపు నొప్పి ఉంటుంది పీరియడ్స్ అప్పుడు, కానీ పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ 2-3 డేసే ఉండొచ్చు, అది కూడా వేసుకున్న ఒక ట్యాబ్లెట్తో సరిపోవాలి, కానీ దానికోసం ఇంజెక్షన్లు తీసుకుంటున్నా, నొప్పి తట్టుకోలేకపోయినంతున్నా కరెక్ట్ కాదు. ఈ సిమ్టమ్స్ మీకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
1: డాక్టర్ రాగ సంహిత గారు, మీరు చెప్పినట్లుగా డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధిత స్కాన్ చేసిన తర్వాత ఇబ్బంది ఉంది అనుకోండి, ఇప్పుడు కొన్ని అంతఃస్రావ గ్రంథుల లేదా వినాళ గ్రంథుల అంటే ఎండోక్రేనియల్ హార్మోనల్ డిజార్డర్ కూడా దానికి రిలేటెడ్ అయి ఉంటే, అప్పుడు దానికి సంబంధించినటువంటి మందులు లాంటివి ఇస్తారా, లేకపోతే అవసరం అయితే శస్త్రచికిత్స చేసి తొలగించడం లాంటిది కూడా చేయడానికి అవకాశం ఉంటుందా?
0: రెండూ చేయొచ్చండి. నేను చెప్పినట్టు సైజ్ బట్టి, మీ డిసీజ్ బట్టి ఉంటుంది. మనం, నేను ఎప్పుడైనా అదే అంట, ఎండోక్రైన్ ప్రాబ్లం ఏదున్నా మనం ఈజీగా ట్యాబ్లెట్స్తో తగ్గించుకోవచ్చు. వాడుతున్నామా, కరెక్ట్గా వాడుతున్నామా అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అండి, జబ్బులు ట్యాబ్లెట్లతోనే పోయే ఉంటాయి. ఎస్పెషలీ గైనిక్ వచ్చేసరికి హెవీ బ్లీడింగ్ అవ్వండి, చిన్న చిన్న ఫైబ్రాయిడ్లు, చిన్న చిన్న ఎండోమెట్రియోసిస్లు, పీసీఓఎస్లు, ట్యాబ్లెట్లే ముందు. ఈ ట్యాబ్లెట్లు పనిచేయనప్పుడే మనం సర్జరీ గురించి వెళ్తాం, కానీ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాలి అని అంటే అదో 10 సెంటీమీటర్లు సిస్ట్ అవ్వాలి, విపరీతమైన నొప్పి రావాలి, తిరిగిపోయి ఉండాలి, టార్షన్ అంటాం. ఇవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సర్జరీలు చేయడం తప్ప, లేదా మరీ పెద్దగా ఉంటే తప్ప, మెడికల్ మేనేజ్మెంట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి. నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ మందులు వేసుకోండి కరెక్ట్గా చెప్పినట్టు.
1: కాకపోతే ఏంటంటే డాక్టర్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ గర్భాశయ అండాశయ సంబంధించినటువంటి మందులు ముందు మెడికల్ మేనేజ్మెంట్తో మీరు నయం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి, మీ మెడికల్ సైన్స్ కూడా అదే చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ మందులు వేసుకుంటే మళ్ళీ కొంచెం ఓవర్ వెయిట్, అది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ దాని ప్రభావం ఉంటే ఒబీజులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే అభిప్రాయము ఉంది, మీరేమంటారు?
0: ఇప్పుడు మందుల వల్ల, మేమిచ్చే మందుల వల్ల అండి, ఓవర్ వెయిట్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వదు. ఇప్పుడు ఆ మందులు ఓవర్ టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలండి. మనకి బ్లీడింగ్ అవుతుంది కదా, నేను ఇంట్లోనే కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఉండదు. ఎంతో కొంత మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి, అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఎంతో కొంత వాటర్ రిటెన్షన్ అవ్వచ్చు పిల్స్ వల్ల, కానీ ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి. మోడర్న్ మెడిసిన్స్ వచ్చినాయి విచ్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ వెయిట్ గెయిన్, ఇలాంటివి ఏమి రాకుండా కూడా మెడిసిన్స్ చాలా వచ్చినాయి.
1: సైడ్ ఎఫెక్ట్ లేనివి,
0: సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. లేనివి అంటే కష్టం, ఉంటాయి కానీ చాలా తక్కువ అండి. మేమిచ్చే మరీ నెలలు ఇయర్స్ తరబడి వేసుకున్న వాళ్ళకి ఉంటాయి, కానీ 2-3 నెలలకి ఇంకా కొన్ని ఇంకా మంచి వచ్చినాయి అండి. అవి ఏంటంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటాం. ఇలా హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అనుకుందాం, ఎడినోమయోసిస్ అని ఇంకోటి ఉంటుంది, గర్భసంచి వాపుని ఎడినోమయోసిస్ అంటాం. ఇలా ఉన్నప్పుడు కానీ మైల్డ్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే IUD, ఇంట్రాయూట్రైన్ డివైస్ అని కాపర్ టీ లాంటిది ఒకటి లోపల పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు అది ఒక నెల పడుతుంది సెట్ అవ్వడానికి, కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయండి, దాంట్లో బ్లీడింగ్ అనేది బాగా తగ్గిపోద్ది. దీంట్లో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎలా ఉంటాయి, మేము పెట్టింది గర్భాశయంలో, డైరెక్ట్గా పనిచేసేది గర్భాశయం మీద, నోట్లో నుంచి ఏం తీసుకోవట్లేదు. సో వేరే ఆర్గన్స్ని ఏది ఎఫెక్ట్ చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. తక్కువ. కానీ ఇది వేయించుకున్నప్పుడు ఏంటంటే నెలపాటు దాని అడ్జస్ట్మెంట్ పీరియడ్ అప్పుడు కొంచెం కంగారు పడతారు, అయ్యో మేడం ఇంకా బ్లీడింగ్ అవుతుందని, అప్పుడు మందులు ఇస్తాం. కానీ అది భరిస్తే మంచి రిజల్ట్స్, 5 ఏళ్ళ వరకు బ్లీడింగ్ అనేది మనకి తగ్గుద్ది. హెవీ బ్లీడింగ్ ఏ మందులు వాడినా తగ్గట్లేదు అని అన్నప్పుడు వెంటనే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎండోమెట్రియల్ కార్సినోమా, సర్వైకల్ కార్సినోమా, ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ మనం వింటూ ఉంటాము. అండ్ దీంట్లో మనం చాలా వరకు అర్లీగా పట్టేసుకోవచ్చండి, ఎందుకంటే ఆడవారికి వచ్చే క్యాన్సర్లు వార్నింగ్ సైన్స్తో వస్తాయి. మంచిగా రాక్ అంటే ఏంటంటే ఏమీ తెలియకుండా సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయి క్యాన్సర్ అని డయాగ్నోస్ అవ్వదు. బ్లీడింగ్ హెవీగా అయ్యింది, చాలా రోజుల నుంచి అయ్యింది, లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఇది 50 ఏళ్ళ తర్వాత వస్తుంది, నార్మల్గా కనిపిస్తుంది. ఇది మనం 30 ఏళ్ళ నుంచే అట్లీస్ట్ 5 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఐడియల్లీ ఒకసారి ఎండోమెట్రియల్ బయోప్సీ అని అంటాం. ఏం లేదండి, ఓపీడీలో చేసే ప్రొసీజర్, పెద్ద నొప్పి కూడా ఉండదు, పీరియడ్ అప్పుడు వచ్చిన క్రామ్స్ అంతే ఉంటుంది. ఆ బయోప్సీ అనేది ముక్క తీసుకుని టెస్ట్కి పంపిస్తాం. క్యాన్సర్ డైరెక్ట్గా రాదండి, ఎన్నో స్టేజెస్ దాటి దాటి దాటి వస్తుంది. సో ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే పట్టుకున్నాం అనుకోండి, మెడిసిన్స్ ఇచ్చేస్తాము, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోద్ది. ఓకే, సో నేనేమంటా అంటే 30 ఏళ్ళ తర్వాత ప్రతి అంటే ఆడవాళ్ళు ప్రతి ఇయర్ ఒక్కసారన్నా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. సరే, మాకు కుదరట్లేదు అది, అట్లీస్ట్ 3 ఏళ్ళకు ఒకసారి ఒక అల్ట్రాసౌండ్. ఈ మధ్య అందరు గైనకాలజిస్టే చేసేస్తున్నారండి అల్ట్రాసౌండ్. ఒక అల్ట్రాసౌండ్ అండ్ వాళ్ళు చెప్పిన బ్లడ్ టెస్ట్లో ఎండోమెట్రియల్ బయోప్సీను, ప్యాప్స్మియర్ అంటారు, అదో చేపించేసుకోండి. చేపించుకుంటే అట్లీస్ట్ మనకేమన్నా వచ్చేది ఉంటే ముందే తెలుస్తుంది, దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండి ఇంకోటి. ఇది ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందంటే ఇదే అండి. ఈ వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ అనేది 13 ఏళ్ళ వయసు అంటే 11 ఏళ్ళ వయసు, 9 ఏళ్ళ వయసు అమ్మాయిలకు కూడా ఇచ్చేసేయచ్చు. 2 డోసులు ఉంటాయి. సరే, అప్పుడు మిస్ చేశారనుకుందాం, అట్లీస్ట్ మీరు పెళ్ళి కాక ముందు 3 డోసులు తీసుకోవచ్చు. అప్పుడు మిస్ అయిందనుకుందాం, అట్లీస్ట్ ఫస్ట్ బేబీ పుట్టే ముందు ఒక 3 డోసులు తీసుకోండి. అప్పుడు మిస్ అయిందనుకుందాం, అప్పటికీ తీసుకోవచ్చు, కానీ చాలా తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంతో కొంతన్నా ఉండొచ్చు. సో ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ మనకి రాకుండా, అట్లీస్ట్ క్యాన్సర్లో వచ్చే స్ట్రెయిన్స్ రాకుండా కాపాడడానికి ట్రై చేస్తుంది. ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, అయినా 100% ప్రొటెక్షన్ కాదు కదండి. అందుకే 30 ఏళ్ళ తర్వాత అందరు ఆడవాళ్ళు ప్యాప్స్మీర్ చేయించుకోమంటాం ప్రతి 5 ఏళ్ళకు ఒక్కసారి. సో దాంట్లో మనకి ఏమైనా ఈ పాజిటివ్ వచ్చిందనుకోండి, ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి తగిన ట్రీట్మెంట్. ఎందుకంటే క్యాన్సర్ ఒక్కసారి వచ్చేస్తే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆడవాళ్ళే కదా బ్యాక్ బోన్ ఇంటికి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అని అనగానే దాదాపుగా అది 2వ స్టేజీ 3వ స్టేజీ దాటిన తర్వాత కానీ బయటపడదు అనేటువంటిది ఒక కామన్ అభిప్రాయంగా చెబుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్లో భాగమైన ఎండోమెట్రియాసిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఇంకా ఇతరత్ర ఇంకేదన్నా ఉండేటువంటి క్యాన్సర్లకు సంబంధించి కూడా ఏమైనా అంటే 2-3 స్టేజీలు అంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఒక క్రమశిక్షణతో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ తీయించుకోక నిర్లక్ష్యం చేసిన పెథలాజికల్ కన్ఫర్మేషన్కి పంపిస్తామని అంటే ఇప్పుడు ఎందుకు లేండి, తర్వాత ఇంకొకసారి చేయించుకుంటాను, పాపం వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇంకా ఇంకా ఇతరితర కారణాలు కానీ నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ క్యాన్సర్ అనేటువంటిది కూడా ఈ దీనికి సంబంధించి కూడా 2వ స్టేజ్ 3వ స్టేజ్లోనే బయటపడే అవకాశం ఉంటుందా?
0: అవునండి, నిర్లక్ష్యం చేస్తే ఫైనల్ స్టేజ్లో కూడా బయటపడవచ్చు. కానీ అప్పుడు మన చేతిలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ తనకి నొప్పి లేకుండా ఉండడానికి చూస్తాం, కానీ 4th స్టేజ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామో చూస్తాం, కానీ క్యూర్ గురించి ఇంకా ఆలోచించవండి. అర్లీ స్టేజ్లోనే మనం ఏదైనా క్యూర్ గురించి ఆలోచించవచ్చు. నేను చెప్పినట్టు ప్యాప్స్మియర్, HPV DNA అని ఒకటి ఉంటుంది, అండ్ ఎండోమెట్రియల్ బయోప్సీ గోల్డ్ స్టాండర్డ్. అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉండాలి. ఒవేరియన్ క్యాన్సర్లు పట్టుకోవడానికి అల్ట్రాసౌండ్ ఒకటి చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఈ మనం రెగ్యులర్ ఫాలోఅప్, మీ గైనకాలజిస్ట్ మీ ఫ్రెండ్, మీ సేవియర్ ఏముందండి, ప్రతి 2-3 ఇయర్స్కి ఒకసారి వెళ్ళి కలవడం పెద్ద లెక్కేం కాదు. కొంచెం టైం తీసుకుని, అండ్ అంత ఇండియాలో అయితే అంత కాస్ట్లీ కాదండి, మన విజయవాడలో కూడా అసలు కాస్ట్లీ కాదు ట్రీట్మెంట్. అండ్ వెరీ హెల్ప్ఫుల్ డాక్టర్స్ ఉంటారు విజయవాడలో. ఇంకోటి అండి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్. ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్లు ఉంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మదర్కి ఉంటే డాటర్కి వచ్చే ఛాన్స్ ఉంది, ముందే స్క్రీనింగ్ చేయించుకోమండి అంటాం కదా. అదే కాకుండా బ్రెస్ట్ కోలాన్ అంటే పేగు, పెద్ద పేగు క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఈ మూడు ఫ్యామిలీస్లో రన్ అవుతాయండి. ఉట్టి బ్రెస్ట్ క్యాన్సరే కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మీ ఫ్యామిలీలో ఎవరికన్నా, పెద్ద పేగు కోలాన్ క్యాన్సర్ ఉన్న, ఒవేరియన్ క్యాన్సర్ ఉన్న, స్క్రీనింగ్ అనేది మీకు ఇంకెక్కువ

0: ఇంపార్టెంట్ అయిపోద్ది. సో జెనెటిక్ బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఆ క్యాన్సర్ జీన్ ఉందో లేదో తెలుస్తుంది. ఉంటే దాన్ని బట్టి కొన్ని కేసెస్లో ఓవరీలో క్యాన్సర్ వస్తుంది అని తెలిసి ఓవరీస్ తీసేసిన వాళ్ళవి కూడా ఉన్నాయి పిల్లలు పుట్టక ముందే, లేదా ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది ఒకటి వచ్చింది కదండి, అది చేసుకుని తీసేసినవి కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఇప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం, అమ్మో ఏ ఫ్యామిలీ హిస్టరీలో ఏది ఉంది. క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఒకసారి వచ్చేసి అడగండి డాక్టర్ని, వాళ్ళే చెప్పేస్తారుగా, సో ఇది ఉందమ్మా, ఇది నువ్వు ఈ బ్లడ్ టెస్ట్ చేసుకో తెలిసిపోద్ది అని.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
2: కార్యక్రమంలో మీరింతవరకు మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా విశేషాలు వింటారు.
1: కీరదోసతో పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా కీరదోస గురించి కొద్దిగా చూద్దాం. ఇది మార్కెట్లో విరివిగా దొరికే కూరగాయ. దీని ధర తక్కువైనప్పటికీ దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా వేసవికాలంలో తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కీరదోసలో అనేక పోషక విలువలు ఉన్నాయన్నాం కదా, అవేంటో ఒకసారి చూద్దాం. ఈ కీరదోస బరువుని తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తుంది. 100 గ్రాములు కనుక కీరదోసను తీసుకుంటే ఇందులో నీళ్లు 95 గ్రాములు ఉంటాయి. దీని నుంచి కేవలం 15 క్యాలరీలు మాత్రమే మనకందుతాయండి. 0.65 గ్రాములు ప్రోటీన్లతో పాటు లిపిడ్ ఫ్యాట్ అనేది 11 గ్రాములు ఉంటుంది. ఇక కార్బోహైడ్రేట్లు 3.63 గ్రాములు ఉంటే పీచు 5 గ్రాముల వరకు ఉంటుంది. కాల్షియం 16 మిల్లీగ్రాములు, ఇనుము 28 మిల్లీగ్రాముల వరకు ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి, థయామిన్, ఫోలేట్ వంటి విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయండి. ఆ రూపంలోనే తీసుకుంటారండి. ఇప్పుడు మనం ఈ కీరదోసతో పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఒక గిన్నెలో గడ్డ పెరుగును తీసుకోవాలి. అంటే మనకెంత క్వాంటిటీలో పెరుగు కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కీరదోసను తీసుకుని దాన్ని బాగా కడిగి తొక్కతో సహా
2: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 2 గంటలకు వస్తుంది వార్తా ప్రసారాలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఆహ్వానం. ఈ చిత్రం నుంచి సిరివెన్నెల రచనకు ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు.

మీరు విన్న ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు. రచన సిరివెన్నెల, సంగీతం వీరు. వినిపోతున్న పాట జ్వాల. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేశారు. సంగీతం ఎళయరాజా.

కార్యక్రమం వినిపోతున్న పాట ప్రియా ఓ ప్రియా, చిత్రం నుంచి సుజాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. కోటి సంగీతం, కె భానుప్రసాద్ రచన.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట ఆ ఒక్కటి అడక్కు. ఈ చిత్రం నుంచి ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు NCERT వాళ్ళ కార్యక్రమం వింటారు.

0: जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట లీడర్. ఈ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ గానం చేశారు. గీత రచన వేటూరి, సంగీతం మీకు జయమయ్యారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: టీమ్ టైం కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట పెళ్ళి. ఈ చిత్రం నుంచి సినిమా నిర్మాత కేసీఆర్ రాజ్ కుమార్ సంగీతం అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

క్రిస్టియన్ టైం కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట కోరుకున్న ప్రియుడు. చిత్ర నుంచి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన శ్రీ వెన్నెల, సంగీతం కోటి.

ఘర్షణ చిత్రం నుంచి రాజశ్రీ రచనకు ఇళయరాజ సంగీత సారచనలో వాణిజ్యరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

సప్తపది చిత్తు నుంచి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. రచన త్యాగరాజస్వామి, కీర్తన సంగీతం కెవి మహాదేవన్. టీన్ టైం కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి, వేటూరు రచనకు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు.

కొమరం పులి చిత్రం నుంచి చంద్రబోస్ రచనకు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో చిత్ర, హరిణి, మధుశ్రీ పాడిన పాట వింటారు.

మీరు విన్న ఆ పాటతోటి యువరాయ కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 92.5 MHz పై. సమయం 4:30 ప్రకటించిన కార్యక్రమం ఉంటారు మరి కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: ఆశీష్ బైటో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
1: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
2: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ క్యా హై?
1: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
2: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
1: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే సైనిక్ కర్తే హై.
2: సైనికో కా కార్య కైసా హోతా హై?
1: సైనికో కా కార్య బడా హోతా హై.
2: సైనికో కే కార్య కి తులనా మే అప్నా కార్య కైసా హోతా హై?
1: సైనికో కే కార్య కి తులనా హై అప్నా కార్య చోటా హోతా హై.
2: చోటా శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై?
1: చోటా శబ్ద కా పర్యాయవాచి శబ్ద నన్హా హై.
2: సహీ ఉత్తర్. ఆజ్ హమారా పాఠ హమ్ నన్హే బచ్చే కా హై. హమ్ నన్హే నన్హే బచ్చే హై, నాదాన్ ఉమర్ కే బచ్చే హై.

0: हराएंगे, अपना पद कभी ना छोड़ेंगे, अपना प्रण कभी ना तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चाट जाएंगे, भारत की ध्वजा पहराएंगे, हम भय से कभी ना डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर बैठ चढ़ाएंगे, भारत की ध्वजा पहराएंगे।
1: बच्चे अपने को नन्हे और नादान कहते हैं, अपने दुन पे सच्चे मानते हैं, वे भारत माता की जय जय नाद करते हैं, अपना तिरंगा झंडा सदा फहराने की इच्छा प्रकट करते हैं। పిల్లలు ఏమంటున్నారంటే, మేము చిన్నవాళ్ళము మరియు ఏమీ తెలియని వారము, మా కోరికకు మాత్రం మేమే నిజమైన వారసులం అంటున్నారు. భారతమాత జయ జయ నినాదం చేస్తూ ఉంటామంటున్నారు. ఈ దేశపు జెండాను ఎల్లప్పుడూ ఎగరవేయాలని కోరుకుంటున్నారు. హా సహీ కహే హో వే జిస్ రాస్తే పర్ జా రహే హై వహ్ కిత్నా భీ కష్ట క్యోమ్ నా హో ఉస్సే మోడ్నే కీ బాత్ నహీ సోచతే హై కీ గయీ కసమ్ సే విచలిత్ నహీ హోంగే భీ కహతే హై భారత్ దేశ్ కా తిరంగా ధ్వజ సదా పహరానా చాతే హై పిల్లలు వారు ఎంచుకున్న దారి ఎంత కష్టమైనా వెనుకకు చూడమంటున్నారు, చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ విడవమంటున్నారు. ధైర్యంగా ఈ చల్లని హిమాలయ పర్వతం ఎక్కి త్రివర్ణ పతాకాన్ని సదా ఎగరవేస్తామంటున్నారు. ఏ వయసే కభీ నహీ డరేంగే భీ కహతే హై సాతీ సాత్ సదా అప్నీ తాకత్ కీ తోల్ నిరంతర్ కర్తే రహేంగే కహతే హై భారత్ మాతా కీ జయ నినాద్ హమేషా కర్తే హీ రహేంగే ఇస్కే లియే సిర్ భేంట్ చడానే కే భీ తయార్ హోంగే కహతే హై వారు ఇంకా ఏమంటున్నారంటే, మాకు భయానికి భయం లేదంటున్నారు. అంతేకాక ఎల్లప్పుడూ వారి శక్తిని బేరూజు వేసుకుంటున్నామంటున్నారు. భారతమాత జయ నినాదము సదా చేస్తూ ఉంటామని చెప్పుకుంటున్నారు. దీనికే వారు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమంటున్నారు.
0: ఇస్ కవిత కో కిన్హోనే లిఖి హై అధ్యాపక్ జీ?
1: యహ కవిత శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ కే ద్వారా లిఖి గయి హై. యే హిందీ సాహిత్య కే ప్రసిద్ధ కవి హై. ఇన్కా జన్మ సన్ 1906 మే హువా. ఇన్కా సంపర్క్ పండిత మదన మోహన్ మాలవీయా జీ సే హువా. ఇన్కే వ్యక్తిగత జీవన్ సే ప్రభావిత్ హుయే తే. ఉన్సే ప్రేరణా పాకర్ రాష్ట్రీయ భావన తదా జనతా కీ చేతన కర్నే వాలీ కవితాయే లిఖి, జిన్మే రాష్ట్రీయ భావన కూట్ కూట్ కర్ బరీ హుయి. ఇస్ కవిత సోహన్ లాల్ ద్వివేదీ గారు రచించారు. ఈయన హిందీ సాహిత్యములకు చెందిన ప్రసిద్ధ కవులు. వీరి జననము 1906 జరిగింది. ఈయనకి పండిత మదన్ మోహన్ మాళవీయ గారితో వ్యక్తిగత పరిచయం ఉండేది. ఈ ప్రేరణతో దేశభక్తి మరియు జనతైచన్య కవితలు వ్రాసేవారు. వాటిలో దేశభక్తి భావన మెండుగా ఉండేది. బచ్చే కైసే హై?
0: బచ్చే నన్హే ఔర్ నాదాన్ హే.
1: బచ్చోం కా దున్ కైసా హై?
0: బచ్చోం కా దున్ సచ్చా రహా హే.
1: బచ్చే కిస్ చీజ్ సే ముహ్ మోడ్నా నహీ చాతే హై?
0: బచ్చే అప్నే సే కీ గహీ కసమ్ సే ముహ్ మోడ్నా నహీ చాహతా హే.
1: హిమాలయ పహాడ్ పర్ కిస్ దేశ్ కా జెండా ఫహరానా చాతే హై?
0: హిమాలయ పర్ భారత్ దేశ్ కా తిరంగా జెండా ఫహరానా చాహతా హే.
1: ఇస్ కవిత కే బారే మే కుచ్ వాక్య అప్ని ఓర్ సే కహో.
0: కవి కహతే హే కి బచ్చే చోటే హే నాదాన్ హే కమ్ ఉమ్ర కే హే సదా సచ్ బోల్తే హే భారత్ మాతా కి జై కి కామనా కర్తే హే భారత్ దేశ్ కా జెండా సదా హిమగిరి శిఖర్ పర్ ఫహరానా చాహతే హే.
1: ఠీక్ తరహ ప్రస్తుతీకరణ కియా హై తుమ్నే. ఇస్ కవిత కి రచన

0: किसने की?
1: इस कविता की रचना श्री सोहनलाल द्विवेदी ने की।
0: श्री सोहनलाल द्विवेदी किस भाषा के कवि थे?
1: श्री सोहनलाल द्विवेदी हिंदी भाषा की कवि थे।
0: इनकी रचनाओं में कौन कौन सी बातें भरी थी?
1: इनकी रचनाओं में राष्ट्रीय भावना और जनता की चेतना रूपी भावनाएं कूट कूट कर भरी थी।
0: अच्छी तरह प्रश्नों के उत्तर दिए हो। कुछ कठिन शब्द अपनी कॉपी में लिख ले।
1: जी हाँ।
0: नादान एमी तेलियनी।
1: नादान एमी तेलियनी।
0: प्रण शपदमु।
1: प्रण शपदमु।
0: सच्चा निजमुगा।
1: सच्चा निजमुगा।
0: शहीद देशभक्तुडु।
1: शहीद देशभक्तुडु।
0: यह शहीद शब्द का अर्थ है देश के लिए जो प्राण अर्पण करता हो, जैसे कि देश की स्वतंत्रता के लिए चंद्रशेखर आजाद शहीद हुए थे। इसी तरह अल्लूरी सीताराम राजू अंग्रेजों की सेना के साथ लड़ते लड़ते शहीद हुए थे।
1: जी हाँ, लिख लिया।
0: खूब। कुछ विलोम शब्द जाने?
1: जी हाँ।
0: नन्हा बड़ा।
1: नन्हा बड़ा।
0: जय पराजय।
1: जय पराजय।
0: कुछ वाक्य प्रयोग भी सीख ले।
1: जी हाँ।
0: नादान एमी तेलियनी।
1: नादान एमी तेलियनी।
0: कभी कभी बच्चे अपने नादान से गलत कार्य करते हैं। పిల్లలు అప్పుడప్పుడు తెలియని తనము వలన తప్పులు చేస్తారని అర్థం. దున్ కోరిక. బచ్చే అప్నే దున్కే సచ్చే హై. పిల్లలు వారి కోరికకు నిజమైన వారసులు. నాతా సంబంధము. అప్నే మాతృభూమి సే సదా హం నాతా జోడ్ రక్నా హై. ఎల్లప్పుడూ మనము మన మాతృభూమితో సంబంధము కలిగి ఉండాలి. హిమగిరి హిమాలయ పర్వతము. భారత్ కి ఉత్తరీ సీమా పర్ హిమగిరి హై. భారతదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతం ఉంది. ఇసీకే జైసే కుచ్ అప్ని ఓర్ సే కహో.
1: జీ హా. నన్హా చిన్నది. యహ నన్హా మేజ్ హే. హిమ్మత్ ధైర్యము. మే కభీ భీ అప్నా హిమ్మత్ నహీ గర్నా హే. ఉమర్ వయసు. छोटी उम्र में हम खूब खेलते थे. तिरंगा मूड रंगुलना. भारत देश की ध्वजा तिरंगा है. ताकत बलमु. बच्चे अपनी ताकत तोलते आगे बढ़ना चाहते है. मोड़ना वेनुकु तिरुटा. हम अपने वादे से कभी भी नहीं मोड़ना है.
0: ठीक से अपने वाक्य प्रयोग किए हो. व्याकरणांश के रूप में भविष्य काल के बारे में जाने. इस कविता में गाएंगे पहराएंगे छोड़ेंगे जोड़ेंगे बोलेंगे इन शब्दों को व्याकरण की दृष्टि से क्या कहते हैं?
1: व्याकरण की दृष्टि से इन्हें क्रियाएं कहते हैं.
0: इनको भविष्य काल की क्रियाएं कहते हैं. भविष्य काल माने क्रिया का कार्य होने की रीति को बताना है. गाएंगे पहराएंगे జోడింగే ఈ క్రియా రూపములు భవిష్యత్ కాలమునకు చెందినవి. భవిష్యత్ కాలపు క్రియ జరగబో పని యొక్క రీతిని తెలియజేస్తుంది. ఇస్లియే క్రియాకే ధాతుకే సాత్ క్రమమే ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి జైసే స్వర్ జోడ్నా పడతా హై. అందువలన క్రియా ధాతుకు క్రమముగా ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి అనే స్వరములు కలుపుట జరుగుతుంది. జైసే కి శేఖర్ కల్ యహా ఆయేగా. శేఖర్ ఔర్ సోహన్ కల్ కేనే జాయేంగే. తుమ్ కల్ పరీక్ష లికోగే. ఆప్ పర్సోం సర్కస్ దేఖేంగే. వహ్ రేడియో సునేగా. యహ్ మిఠాయి బనాయేగా. ఇది కర్త మై స్త్రీలింగ్ కే రూప్ మే ఏక్ వచన కే रूप में माननी है तो तब क्रिया की रचना अलग होती है. जैसे कि मैं कल पाठ पढ़ूंगी. मैं अनु कर्ता श्रीलिंगमगा एकवचनमगा वच्चिनप्पुडु इला चेप्पाली लेक व्रासुकोवाली. सरेना?
1: जी हाँ. ओकवेला स्त्रीलिंग बहुवचनमुगा तुम

0: आयावलसी वस्ते एला गंडी
1: सही प्रश्न किया है। यदि तुम शब्द श्रीलिंग बहुवचन हो तो अपने एला अंटे तुम रोज पाठ पढ़ोगी, तुम कहानी लिखोगी, तुम मंदिर जाओगी, ఈ విధముగా వ్రాసుకోవాలి లేక చెప్పాలి. తెలిసిందా? నీవు కొన్ని చెప్పు.
0: మై రోజ్ స్కూల్ జాఉంగా, మై రోజ్ స్కూల్ జాఉంగి, తుమ్ పుస్తక్ లికోగే, తుమ్ పుస్తక్ లికోగి, ఈ విధముగా కదండి.
1: అచ్చి తర సమ్జే హో. ఆజ్ కా పాఠ యహి సమాప్త హోతా హై.
0: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
1: మంగళాశీష్ ప్రణవాక్షర.
2: మీరింతవరకు హమ్ ననహే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర.
3: ఎన్సిఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి 92.2 MHz. సమయం 4:40 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం ఉంటారు మరికొద్ది క్షణాల్లో.

సమయం 4:45 అయింది. కార్యక్రమంలో ఇప్పుడు లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో వెలగపాటి ఆనంద్ గారి వైద్యం వింటారు.

మీరింతవరకు వెలగపాటి ఆనంద్ గారి డోల్ వైద్యం విన్నారు. ఇంతటితో లైవ్ విన్యాసం కార్యక్రమం సమాప్తం.

వినబోతున్న పాట బద్రీ చిత్రం నుంచి రమణ గోకుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడిన పాట వింటారు. గీత రచన వేటూరే.

తెలుగు ఫిలిం గీతం కార్యక్రమంలో వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు. ఈ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో అనుపమ చిత్రతో కలిసి పాడిన పాట వింటారు. గీత రచన చంద్రబోస్.

వినబోతున్న పాట చంద్రబోస్ రచనకు డేవి శ్రీప్రసాద్ సంగీత సరచనలో హేమచంద్ర గానం చేశారు. చిత్రం జై లవకుశ.

వినిపోతున్న పాట తులసి చిత్రం నుంచి సాగర్ చిత్ర పాడిన పాట వింటారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భాస్కర్ భట్ల రవికుమార్ రచన.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఫిలిం గీతాలు కార్యక్రమం వింటున్నారు. వినిపోతున్న పాట పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. గీతరచన భువనచంద్ర, సంగీతం కోటి.

వెనుగుతున్న పాట జీన్స్ చిత్రం నుంచి. ఏం రత్నం శివగణేష్ రచనకు ఉన్నీకృష్ణన్ సుజాత పాడిన పాట వింటారు.

కరెంట్ చిత్రం నుంచి నేహా బసన్ పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవి శ్రీప్రసాద్. తెలుగు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట బొంబాయి. ఈ చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు. వేటూరు రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: Talking to reporters outside the NTA headquarters in New Delhi, the minister said that the centre has ensured that all necessary measures are being taken while maintaining complete confidentiality from the preparation of the question papers to all subsequent procedures. In US, thousands of skilled immigrants are set to benefit after a federal judge struck down the Trump administration's proposed $1 lakh H-1B visa fee and called it unlawful. US District Judge Leo Sorokin issued the decision following a lawsuit filed by 20 Democratic State Attorneys General. The lawsuit challenged a policy announced by President Donald Trump in September last year that sought to increase the H-1B visa application fee from about $2,000 to $1 lakh. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెల్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ది విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4,00,000 కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేదారు కానీ ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లైనా రైట్ చేసుకోవచ్చు, అట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్ట్.
0: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
3: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపైన ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమగోదావరి

0: ప్రోత్సాహ కమిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహ పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్ర సంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగేతి అవోచత్. ఖాద్య సురక్షయా సహ కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజిలా గహ్వర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్, యేన కశ్మీర్ ఉపత్యకయా సహ లద్దాఖస్య చ మధ్యే సర్వ ఋతు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు త్రింశత్తః అధికాః జనాః మృతాః, ప్రాయః ద్విశత జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య కేరళస్య మాహి క్షేత్రస్య చ ఉపరి అత్యధిక వృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యాప్రాహ్ణె కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సబాహ్ ఇత్యనేన సార్ధం దూరభాషేణ సంవాదం అకరోత్. ఉభౌ నేతారౌ పశ్చిమేషియాయాం పరివర్తిత సురక్షా పరిస్థితిం ఆలక్ష్య పరస్పరం విచార వినిమయం కృతవంతౌ. ప్రధానమంత్రిణా క్షేత్రే వివర్ధిత తనావపూర్ణ విషయే గంభీరా చింతా ప్రకటితా, తథా చ కువైతస్య సార్వభౌమిక ప్రాదేశిక అఖండతాం విరుద్ధ్య విహిత ఆక్రమణాన్ ప్రతి భారతస్య ప్రతిజ్ఞా పునః ప్రతిపాదితా. అసౌ శాంతేః స్థైర్యస్య చ పునః స్థాపనార్థం తనావం న్యూనీకర్తుం సంవాదం పారస్పరిక సహభాగితాం చ దృఢయితుం పునరాపి ఆవాహనం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ విగత ద్వాదశ వర్షేషు దేశస్య యూనాం మహిళానాం కృషకాణాం చ సశక్తీకరణే సర్వకారః కిమపి న అత్యజతితి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ అవదత్ యత్ చత్వారింశదధికైకశతకోటి నాగరికాణాం ఆశీర్వచోభిః రాష్ట్ర ప్రథమస్య భావనయా సహ సర్వకారః విశ్వాసాయ వికాసాయ జనకల్యాణాయ చ సమర్పితః అస్తి. ఏతేషాం అథక ప్రయాసానాం పరిణామతః అద్య దేశః వైశ్వికస్తరే మూలసౌకర్యాత్ ఆరభ్య డిజిటల్ క్రాంతీతి పర్యంతం నూతనం పరిచయం అవాప్నోతీతి ప్రధానమంత్రి అవోచత్. వికసిత భారతస్య సంకల్పం సాధయితుం సర్వకారః సేవాయాః సుశాసనస్య సమృద్ధేః చ మార్గే అవిరామం అగ్రేగమిష్యతీతి శ్రీమోదీ అధోరేఖితవాన్. మధ్యప్రదేశస్య ఇందౌర్ నగరే బ్రిక్స్ కృషి సమ్మేళనం ప్రారంభం. సమ్మేళనేస్మిన్ బ్రాజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ అన్యేభ్యః సదస్య రాష్ట్రేభ్యః ప్రతినిధయః సహభాగిత్వం కుర్వంతి. ఏకవింశతి దేశేభ్యః కృషిమంత్రిణః వరిష్ఠాధికారిణః విశేషజ్ఞాశ్చ సమావిష్టాః సంతి. అద్య బహూని సత్రాణి అత్ర సమాయోజితాని సంతి, యథా ఖాద్యసురక్ష, కృషి నవోన్మేషః, పర్యావరణానుకూల కృషిః, కృషివాణిజ్యం, లఘు కృషకాణాం సశక్తీకరణం ఇత్యాదయః విషయాః అపి అత్ర చర్చార్యంతి. జోజీలా సురంగ పరియోజనయా అద్య మహత్వపూర్ణః కీర్తిస్తంభః అధిగతః. అనయా సఫలతయా కశ్మీరోపత్యకాయాః లద్దాఖ ప్రదేశస్య చ మధ్యె సర్వవిధ సంయోజనస్య దీర్ఘకాలీకో స్వప్నః పరిపూర్ణతాం ప్రతియాస్యతి. మార్గ పరివహన రాజమార్గ మంత్రి నితిన్ గడ్కరీవర్యః అద్య లద్దాఖే మినీమార్గ ప్రదేశే ముఖ్యస్య జోజీలా సురంగస్య అంతిమం కార్యం సంపాద్య సంపన్నం కృతవాన్. ఇదం ఐతిహాసికం క్షణం విద్యతే ఇతి వర్ణయన్ అసౌ ఉక్తవాన్ యత్ ఏషః సురంగః కశ్మీర లద్దాఖయోర్మధ్యె యాతాయాత సువిధాం సునిశ్చేష్యతి. తేన ఏతదపి ఉక్తం యత్ సురంగః శ్రీనగర్ లేహ్ నగరయోర్మధ్యె వర్షపర్యంతం నిర్బాధ సంపర్కం సాధయిష్యతి. సామరిక గతిశీలతాం, పర్యటన వికాసం, స్థానీయ అర్థవ్యవస్థాం చ ప్రవర్ధయిష్యతి. ఏషః 0.15 కిలోమీటర్ దీర్ఘః.

0: ఈనాటి పల్లెసీములు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు.
1: సమర్పించు అదంబ కార్యక్రమం వింటారు.

0: చూడమ్మా.
1: సంప్రీత్ పాడిన పాట విన్నాం కదా, ఇప్పుడు కొన్ని జోక్స్ విందాం.
0: ఒక తెలివి తక్కువ వాడు ఎవరినో చంపటానికి కాల్లో బాంబు ఫిక్స్ చేస్తున్నాడు. రెండో వాడు మొదటి వాడిని, ఏరా ఈ బాంబు ఇప్పుడే పేలిపోతే ఏం చేస్తావు అని అడిగాడు. ఆ నా దగ్గర ఇంకో బాంబు ఉంది లేరా, అది ఫిక్స్ చేస్తా అని సమాధానమిచ్చాడు ఆ వెర్రివాడు.
1: చందమామ మీద వ్యాసం రాయమన్నాను కదా, ఎందుకు రాయలేదురా అని అడిగారు టీచర్. సారీ టీచర్, మా మమ్మీ నన్ను అంత దూరం ఒంటరిగా పంపదు, అందుకే రాయలేకపోయాను అన్నాడు ఆ గడుగ్గా స్టూడెంట్. జోక్స్ బాగా ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు జగన్ సంప్రీత్ పాడే ఒక కృతి విందాం. గౌ.

స్వరజనని గోరధనుజ సంచయ మదహనని సారసవదన అవిత మదన హీరమణి రమణీయ సుసదన సారసవదన అవిత మదన.

సరస కరుణాలహరి పరమేశ్వరి శంకరి సద్గుణవల్లరి సరస కరుణాలహరి గౌరీ సుకుమారి శంకర నారీ మనసి మే వసతు ససదర్ కళ.

జగన్ సంప్రీత్ పాడిన కృతి విన్నారు కదా. ఇప్పుడు ప్రియా, మౌనిక, కృష్ణ జాహ్నవి, కృష్ణ భార్గవి ఒక దేశభక్తి గీతం పాడతారు.

0: ఒక్కటే.
1: దేశభక్తి గీతం విన్నాం కదా, ఇప్పుడు రోహిత్ చెప్పే పద్యాలు విందాం.
2: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తజ్జము సుమతి. అనువుగాని చోట నదికులమనరాదు, కొంచెముండు తెల్ల కొదవగాదు, కొండ అద్దముందు కొంచెమయ్యిండగా విశ్వదాభిరామ వినురవేమ.
1: రోహిత్ చెప్పిన పద్యాలు విన్నాం కదా, ఇప్పుడు ఒక అన్నమాచారి కీర్తన విందాం.

0: రామ్ సంకేత్ జగన్ సంప్రీత్ పాడిన అనమాచార్య కృతి విన్నాం కదా, ఇప్పుడు మౌనిక చెప్పే జోక్స్ విందాం.
1: కండక్టర్ టికెట్స్ కట్టకుండా ఎలా నిద్రపోతున్నాడో చూడు అన్నాడు ఒక ప్యాసెంజర్. కండక్టర్ నిద్రపోయినా 4-5 టికెట్లు మిస్ అవుతాయి. డ్రైవర్ నిద్రపోకుండా చూసుకోపోతే మనందరి టికెట్లు ఒకేసారి కట్ అవుతాయి అన్నాడు రెండోవాడు భయపడుతూ.
0: ఇప్పుడు రామ్ సంకేత్ పాడే కృతి విందాం.

0: రామ్ సంకేత్ పాడిన కృతి విన్నారు కదా. ఇప్పుడు ఒక సాంస్కృత్ శ్లోకం విందాం. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికః కాకయో వసంత సమయే తాత్ కాకః కాకః పికః పికః. దీని అర్థం ఏంటంటే, కాకి నల్లగా ఉంటుంది, కోయలు కూడా నల్లగా ఉంటుంది, కానీ వసంతకాలం వస్తే గాని మనకి వాటి భేదం తెలియదు. ఎలాగంటే, వసంతకాలం రాగానే కాకి కాకో అని అరుస్తుంది, కోయల కూకు అని కూస్తుంది. అప్పుడు మనకి ఏది కాకో ఏది కోయలో తెలుస్తుంది. జగన్ సంప్రీత్ చెప్పిన శ్లోకం విన్నాం కదా. ఇప్పుడు రైలు బండి గురించి రోహిత్ చెప్తాడు.
1: చుక్ చుక్ చుక్ చుక్ రైలు బండి, బాలలు పాపలు రారండి, ఎక్కేటందుకు ఒకటే గుమ్మం. చుక్ చుక్ చుక్ చుక్ రైలు బండి.

0: చుక్ చుక్ రైలు బండి, చుక్ చుక్ చుక్ చుక్ రైలు బండి.
1: చివరిగా రోహిత్ చెప్పిన రైలు బండి గురించి విన్నారు కదా మీరు. ఇంతవరకు బాలవికాస్ స్వరాన్నవ పిల్లలు చేసిన కదంబ కార్యక్రమం విన్నారు.

పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల బొప్పాయి, ఖర్బూజా, దోస ఇటువంటి పండ్ల రకాలకు, అలాగే టమాటో, మిరప, బెండ చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల్లో అనేక రకాలైన వైరస్లు వివిధ పేర్లతో పంట మొక్కల్ని ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ వైరస్ తెగుళ్ల వల్ల పంటల్లో 25 నుండి 75% వరకు పంట దిగుబడులు కోల్పోతున్నారు. వైరస్ తెగులు ఆశించిన పంటను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేసినా కూడా లాభం కనిపించట్లేదు. వాస్తవానికి వైరస్ తెగులను పూర్తిగా నిర్మూలించడం లేదా నివారించడానికి ఇప్పటి వరకు మందులు ఎక్కడా లేవు. ఈ వైరస్ తెగులు పంటకి సోకకుండా నియంత్రించటం లేదా నిరోధించటం మాత్రమే మనం చేయగలం. పంటకు ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిగా నివారించలేం లేదా నిర్మూలించలేం. ఈ క్రమంలో వైరస్ తెగుళ్లు రైతు సాగు చేసిన పంటలకి సోకకుండా నియంత్రించాలంటే మొదట ఈ వైరస్ గురించిన అవగాహన అనేది ఉండాలి. వైరస్ అనేది అతి సూక్ష్మమైన ప్రోటీన్ కవచం కలిగిన ఏకకణ జీవులు. వీటిని మన కంటితో కానీ సాధారణ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని చూడగలం. ఇవి స్వతహాగా వృద్ధి చెందవు. వైరస్ కణాలు విభజనకు, వృద్ధి చెందడానికి మొక్కల జీవకణాలు తప్పనిసరిగా అవసరం. మొక్కల్లో ఈ వైరస్ కణాలు వృద్ధి చెందుతూ మొక్కల జీవకణాలపై దాడి చేసి వ్యాధులు లేదా తెగుళ్లు కలగజేస్తాయి. ఈ వైరస్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు స్వతహాగా వ్యాప్తి చెందవు. వైరస్లు వ్యాధి సోకిన మొక్కల నుండి ఆరోగ్యమైన మొక్కలకు ఆకులపైన, రెమ్మలపైన ఏర్పడిన గాయాల ద్వారా, వ్యవసాయ పనిముట్ల ద్వారా, పొలంలో తిరిగేటప్పుడు రైతులు కాళ్ళు చేతుల రాపిడి ద్వారా, రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులు, తామర పురుగులు, నులి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్ కలిగిన మొక్కలతో ఆరోగ్యమైన మొక్క రాపిడి జరిగినప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్లు మొక్క చనిపోయే వరకు మొక్క జీవకణాల్లోనే ఉండి మొక్కలకి హాని చేస్తాయి. వైరస్ సోకిన మొక్కలపై రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. తిరిగి ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల ద్వారా ఈ వైరస్లు ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తాయి. అలాగే రైతులు వైరస్ తెగులు సోకిన మొక్కల్ని రాపిడి ద్వారా తాకి తిరిగి ఆరోగ్యమైన మొక్కల్ని తాకినప్పుడు కూడా రాపిడి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. పంట లేనప్పుడు వైరస్లు పొలం లోపల లేదా పొలం గట్టు మీద పెరుగుతున్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. వైరస్ కణాలు ఎండిపోయిన మొక్కల కణజాలంలో జీవించలేవు, అంతరిస్తాయి. పొలంలో తిరిగి వైరస్లకు అనువైన పంటలు సాగు చేసినప్పుడు కలుపు మొక్కల్లోని వైరస్లు తిరిగి పంట మొక్కలకి వ్యాప్తి చెంది పంటలకి నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు ప్రస్ఫుటంగా, వైవిధ్యంగా, సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నవిగా పసుపు రంగుగా మారి పాలిపోయి కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద పసుపు చారలు ఏర్పడి గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనల మధ్య భాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకులు ఈనలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారుతాయి. మొక్క చివరి ఆకులు ఎండి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లోని ఆకుల్లో ఆకుపచ్చని ప్రాంతాలు కృంగి కనిపిస్తాయి. ఆకులు గరుగ్గా మారి అంచుల వైపుకు ముడుచుకొని నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కలో ఆహారోత్పత్తి తగ్గి మొక్కలు నీరసించిపోతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి పైకి కిందకి ముడుచుకొని వికారంగా మారుతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి కణుపుల మధ్య దూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయ కట్టడం తగ్గుతుంది. గొడ్డు చెట్లుగా మారచ్చు. కాయలు సాధారణ ఆకారాన్ని కోల్పోయి సైజు తగ్గుతుంది. కాయల మీద గుండ్రని వలయాలు లేదా రింగులు ఏర్పడతాయి. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించిన మొక్కల్లో కాయలపై మధ్యభాగం ఆకుపచ్చగా ఉండి రింగులు వందల సంఖ్యలో ఉంటాయి. వీటి వల్ల నాణ్యత లోపించి మార్కెట్కి పనికిరావు. రైతులు సాగు చేయదలిచిన పంటలో వైరస్ తెగులను తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న ఉద్యాన శాఖ అధికారుల ద్వారా లేదా ఉద్యాన పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాటిని సాగు చేసుకుంటే
తొలి దశలోనే ఈ తెగుళ్లను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఉదాహరణకు టమాటోలో అర్క రక్షక్, అర్క సామ్రాట్, అర్క అనన్య రకాలు, బెండలో అర్క అనామిక, అర్క అభయ రకాలు, ఫ్రెంచ్ బీన్స్లో అర్క అర్జున్ రకాలు వైరస్ తెగుళ్ళని తట్టుకుంటాయి. తోటలని సాగు చేసేందుకు ఎంచుకునే పొలం చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వైరస్ తెగులు సోకిన తోటలు లేదా మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ తోటల్లోని వైరస్ ఆశించిన మొక్కల నుండి కొత్త తోటలకి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పొలంలో ప్రతి సంవత్సరం ఎక్కువ కాలం ఒకే పంటని వేయడం వల్ల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పంటలు లేని సమయంలో వైరస్లు పొలాల గట్లపైన ఉన్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. పొలంలో పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే ముందు పొలం గట్లపైన, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనివల్ల పంటకు ఇతర చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. సాగు చేయదలిచిన పొలానికి విరివిగా సేంద్రీయ ఎరువును, ఎకరానికి 200 కిలోల వేపపిండిని ట్రైకోడెర్మా విరిడి జీవ నియంత్రణ మందుతో కలిపి ఉపయోగించడం వల్ల పంటకు చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. పొలంలో నారు మొక్కలు నాటే ముందు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికల పురుగు మందును బోదల్లో వేసుకోవడం వల్ల తొలి దశ నుంచే వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల తాకిడిని నివారించవచ్చు. మొక్కలు నాటే ముందు బోదలపై పరిచే మల్చింగ్ షీట్ సూర్యరశ్మికి మెరిసేదాన్ని ఎంచుకుంటే రసం పీల్చే పురుగుల బెడద చాలా వరకు తగ్గించవచ్చు. పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే పొలం చుట్టూ గట్ల వెంబడి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె గింజలు 2 వరుసలు, మొక్కజొన్న 2 నుంచి 3 వరుసలు కంచి పంటగా సాగు చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు బయట నుండి తోటలోపలికి రాకుండా రక్షణ వలయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది రైతులు నారు మొక్కల్ని ప్రైవేట్ నర్సరీల నుంచే తెచ్చుకుంటున్నారు. కాబట్టి నారు మొక్కలను రసం పీల్చే పురుగులు చొరబడని 40 సైజు కలిగిన మెష్ నెట్ హౌస్లో పెంచితే తెగుళ్ళు లేని ఆరోగ్యమైన నారుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడినా వైరస్ తెగుళ్ల బారి నుండి తప్పించుకోలేరు. సొంతంగా నారు పెంచుకునే రైతులు విధిగా విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్, ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులను, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్లను నివారించవచ్చు. నారు మొక్కల్ని పొలంలో నాటే 2 నుండి 3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటమిప్రిడ్ మందు ద్రావణం నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్

0: నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం రంగు అట్టలు, పసుపు రంగు అట్టల్ని 25 చొప్పున ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులు తోటను ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా వైరస్ సోకిన మొక్కని గనుక గమనిస్తే వెంటనే అవి ఇతర మొక్కలకు తగిలి రాపిడి కాకుండా జాగ్రత్తగా వాటిని పెరికి కాల్చేయాలి. తోటలో వైరస్ లక్షణాలున్న మొక్కల్ని గమనించినా లేదా రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించినా వెంటనే వాటి నివారణకు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి 0.2 గ్రాములు లేదా ఎమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాముల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాపుకొచ్చిన మొక్కల్లో వైరస్ వల్ల పచ్చదనం కోల్పోయి పాలిపోయిన ఆకుల్లో ఆహారోత్పత్తిని మెరుగుపరిచి మొక్కల్లో కాయల దిగుబడి నాణ్యత పెంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 3 గ్రాముల ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని కలిపి అవసరాన్ని బట్టి 4 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై సమయం 7 గంటలైంది. ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: ఈనాటి కార్యక్రమంలో 7:15 తెలుగు చిత్ర గీతాలు వింటారు. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. వెను వెంటనే తెలుగు చిత్ర గీతాలు వింటారు. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సన్నిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. ఈనాటి అతిథులు అనకాపల్లి జిల్లా ఎంఈపిఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రమణ మరియు విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారితో ఉంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం ఆకాశవాణి నుంచి వారి సమర్పణ. 8:00 తెలుగు ప్రసంగాలు కార్యక్రమంలో శ్రీ అనిల్ డానీ గారి స్వీయ కవితలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆశల జీవని, ఆశయాల వాహిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 నుండి విజయవాడ ఏమీటర్లపైన ప్రసారాలు వింటారు. .45 నుండి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. ఈనాటి ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన యే దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో

0: ఇచ్చిన 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
1: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ

కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 92.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు తెలుగు చిత్ర గీతాలు వింటారు. వినబోతున్న పాట జమదగ్ని చిత్రం నుంచి మనో ఎస్ జానకి గానం చేశారు ఇళయరాజా సంగీతం సాహితీ రచన.

0: తమ్ముడు చేతుల నుంచి రమణ గోకుల బృందంతో కలిపి పాడిన పాట విన్నారు. రచన సిరివెన్నెల, సంగీతం రమణ గోకుల. కార్యక్రమంలో వినబోతున్న పాట రోజా చేతుల నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు. రాజశ్రీ రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: నాగమణి నాగమణి సంత కాదాయంది సత్తు ఆకతాయి భూసులకు ఆట విడుపు లేదు లేదు.

0: సమయం 7:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు.
1: Hello, I'm Conor O'Grady at the BBC Sports Centre with the latest World Cup news. Omar Artan, who was said to be the first Somali to referee at the World Cup finals, has been

శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ చేత నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: శ్రీవారి శోభనంచితనుంచి హాస్యానికి పాడిన పాట విన్నారు. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. మీరు విన్న పాటతోటి చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. 7:45 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వింటారు మరికొద్ది క్షణాల్లో.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికి నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకు ఉన్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మనిర్భర్ పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు పర్మనెంట్గా

0: వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లైవ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్ కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ అవసరం లేదు, వారికి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి చౌకధారల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీలో పాటలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన 2 శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకైతే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరి బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే విధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేమెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, విరియాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణము 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును సెప్టెంబర్ 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పై వడ్డీని లబ్ధిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వనిధి లబ్ధిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, UPI వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై తెలుగు ప్రసంగం కార్యక్రమంలో శ్రీ అనిల్ డానీ గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక నేను బొమ్మ. కొంచెం కోప్పడినట్టున్నాను. తలుపు పక్కగా నిలబడి కళ్ళు తుడుచుకుంటూ బొమ్మను తీసుకొని కూర్చున్నాడు. కాసేపు నవ్వుకున్నాను, కాసేపు విసుక్కున్నాను. ఎవరెవరితోనో ఫోన్లో బాతకాన్ని వేశాను. ఎప్పుడు చూసినా వాడు ఆ బొమ్మతోనే ఉన్నాడు. నవ్వుకున్నాడు, కౌగిలించుకున్నాడు, కలిసి అన్నం తిన్నాడు, కలిసి నిద్రపోయాడు. పక్క మీద ఎంత మెసిలినా నిద్ర రాలేదు. ఎటు కదులుదామన్నా ఆ బొమ్మ చేతికి తగులుతుంది. విసుగొచ్చి విసిరేయాలని చూశా. తేలిగ్గా ఉండే బొమ్మ బరువుగా అనిపించింది. ఎందుకో ఆ బొమ్మలో వాడి మనసుందేమో అనిపించింది. నాకు చెప్పవలసినవేవో ఆ బొమ్మకు తెలుసు. దాని భాష నాకు రాదు. వచ్చినవాడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ రాత్రి ఆ బొమ్మ చెప్పే పాఠాలు వినాలి. ఎన్ని దెబ్బలు తినాలో ఈ రాత్రి ఆ బొమ్మ చెప్పే పాఠాలు వినాలి ఎన్ని దెబ్బలు తినాలో రేపొద్దున్న వాడికి తెలిసేలోగా ఎక్కడైనా నా తలను దాచుకోవాలి. రేపొద్దున్న వాడికి తెలిసేలోగా ఎక్కడైనా నా తలను దాచుకోవాలి. మరో కవిత శీర్షిక మా అమ్మలు. అనాదిగా ప్రజ్వలిస్తున్న సూర్యుడి కింద మా అమ్మలు నల్లగా మారిపోయిన మల్లె మొగ్గలు. దీపం బుడ్డి తప్ప వెలుతురు లేని నెట్రాడి ఇళ్లలో రేపటి వెలుతురులను ప్రసవించిన దీపస్తంభాలు. విటమిన్లు, ఫోలిక్ యాసిడ్లు, టాబ్లెట్లు లేకుండానే నవమాసాలు మోసి తమ బొడ్డు పేగులు తామే కొడవలలిక్కితోనూ తెగ్గోసుకున్న త్యాగమూర్తులు. బాలింతగానే గట్లమీద పనిచేస్తూ మమ్మల్ని సాకిన సాహసమూర్తులు. దేశం మీద పంట పొలాల్లో పెరిగిన కలుపును పీకి పారేసిన కార్మికులు. రోగాల్లో, రొష్టుల్లో, కష్టాల్లో రూపాయి దొరకని రోజుల్లో మెడలో సన్నని పసుపుతాడు తడుముకుంటూ దేవుడా నువ్వే ఉన్నావని తడిచిన కళ్లతో కొత్త కళ్ళు కన్న స్వాప్నికులు. అందమంటే రంగనే అబ్సెషన్ ఉన్న దేశంలో 60వ నెంబర్ మొతక చీరలు కట్టుకున్న మా అమ్మలు, గుడిసెల్లో అనాదిగా వెలుగుతున్న చందమామలు. మట్టిలో మొలిచిన మాటలే తప్ప కనీసం అక్షరాల్లో మెలికలు తెలియని తల్లులు. ఉగ్గుపాలతో మనస్తత్వాల గుట్టును రంగరించి పోసిన రాజనీతిజ్ఞులు. కడుపును ఆయగట్టుకుని మా కడుపు నింపి ఇప్పటికీ సగంవాకులతో పడుకునే ప్రేమమూర్తులు. మాకొచ్చిన ప్రతి పొగడ్త, ప్రశంసలు, కప్పిన మడత నలగని శాలువాలన్నీ వాళ్ల కష్టాలకు ప్రతిరూపాలే కదా. చుట్టూ ఆకర్షణీయమైన మార్కెట్ రోజుకొక కొత్త వ్యాషన్ వెంటబడుతున్నా ఇప్పటికీ ఆకొక్క వేసుకుని సందుపళ్లతో నవ్వుతున్న మా అమ్మలు ప్రపంచ అందగత్తెలు. మరో కవిత శీర్షిక రోడ్లు. అప్పటి వరకు పడిన అడుగుల దెబ్బల్ని మర్చిపోయి రోడ్డు ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమిస్తుంది. పక్కనే నిలబడి స్నేహధర్మాన్ని పాటిస్తూ చెట్టు చల్లగాలితో నిద్రపుచ్చుతుంది. కుక్కలు ఎప్పటిలాగే వినపడని శబ్దాలకు కూడా మురుగుతున్నాయి. ఎన్ని కాళ్ల జతల అడుగుల్ని భరించి సేద తీరుతుందో తెలియదు గాని అక్కడ మౌనం మిణుకు మిణుకు వీధి దీప వెలుతురులా ఆవరించి ఉంది. భరించటం మాత్రమే తెలిసినప్పుడు ఏ భారం బరువు అనిపించదు. తలమీద మోయలేనిది ఎంతున్నా ఏమీ లేదని ఒక చిరునవ్వు పులుముకొని కూర్చోవాలి. తన మీద నుంచి ఎంత భారీ వాహనం వెళ్ళినా కుంగుబాటు సమస్య బయటికి తెలియనివ్వకూడదు. నిలబడాలనే ఉనికికి మనోబలం పునాదే. పైన కనపడే గరుకు కింద కష్టాల కంకర్రాళ్ళు, సుతిమెత్తని హృదయం లాంటి ఇసుక, ఆగకుండా ప్రవహించే నీరు, ఎలా కలిసినా కదలకుండా గుంభనంగా ఉండే విద్య లేకపోతే లోపల పగుళ్ళు గుబులు పుట్టిస్తాయి. ఒక పక్క మురుగువాసన, ఒక పక్క వాహనాల వృధా, కాలెత్తే కుక్కలు, వాటితో సమానంగా మగపురుగులు, ఆ పక్కనే గట్టు మీద పసిపిల్లల శాశ్వత మరుగుదొడ్లు, కొన్ని అహంకారపు పాదాల చెప్పులు విదిల్చే దుమ్ములో కొన్ని అహంకారపు పాదాల చెప్పులు విదిల్చే దుమ్ములు ఏనాటి చరిత్ర ధూళికణాలు ఉంటాయో లెక్కగట్టలేం. వాటికన్నా భారం ఇంకేముంటుంది? ఎంత చేదరించుకున్నా రహదారులకి రాజీ పడే అవకాశం లేదు. పెద్దదారిలో కలవలేక

మలుపు చీకటిలో కలిసిపోవడం నిరంతర బలవన్మరణం. ప్రతి రాత్రి ఆదమర్చి నిద్రపోయే రోడ్డుకు కొత్త వైరస్ దోమలు పాట కచేరి పెడతాయి. వెన్నెల దుప్పటి కప్పిపోతుంది. ఇన్ని శ్రమలు పడ్డందుకు పక్కనే ఉన్న పూల చెట్టు 2 పూలను బహుమతిగా ఇస్తుంది. తెల్లవారగానే చీపుర్లు రెడీ అయ్యి ఆనందాన్ని ఊడ్చేస్తాయి. రోడ్లు మహాశాంతమూర్తులు. మరో కవిత, శీర్షిక రికామి. సముద్రం మీద కోపం వచ్చి అల తీరం మీదే ఉండిపోయింది. గాలి మీద శివాలెత్తి ఊగిపోతూ చిత్తు కాగితం నీళ్లలో దూకేసింది. నిప్పు మీద కక్షతో కొవ్వొత్తి నిలువున కరిగిపోతుంది. ఆకాశం నుండి వేరుపడి కొండమీద తిరుగుతుంది మేఘం. చీకటి మీద నిరసనగా మరింత వెలుగుతుంది మిణుగురు. పొద్దు వేడెక్కిపోయి రోడ్లను వాటేసుకొని మెరుస్తోంది. నిద్ర మీద మెలకువ సాధించిన విజయాల కథలని గడియారం చదువుతోంది. అప్పటిదాకా ఏడుపు విన్న ఉయ్యాల జోలపాట నెమరేసుకుంటుంది. కాగితం మీద ఉండటం ఇష్టం లేక కవిత కలంలోనే ఆగిపోయింది. మరో కవిత, శీర్షిక భాగ్యనగరం. పాండిబజార్ని ప్రేమించగలను, భాష తెలియకపోయినా కన్నడ కస్తూరిని ఆఘ్రాణించగలను. గరుకు అద్దాల్లాంటి రోడ్ల మీద జీవితాన్ని చూపించిన షహర్ మీద ప్రేమ ఎలా వదులుకోగలను? ఒకే భాష కదా మా ఇద్దరికీ. నువ్వెంత ప్రేమించినా ఈ నగరం నీ ప్రేయసి కాదన్నాడో మిత్రుడు. ఏది ఎవరిది, ఎవరిది ఏది కాదు. ఆకలేసి తన వైపు జాలిగా చూసినప్పుడు అరచేతుల్లో జీతం పూలని రాల్చిన చెట్టు కదా ఈ నగరం. సగం ఒంటరి జీవితాన్ని ఈ రోడ్ల మీద వెన్నెలతోనే కదా కలిసి తిరిగింది. పోగుపడ్డ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లకి అపాయింట్మెంట్ ఆర్డర్ కదా ఈ నగరం. దిగాలు పడిన ఎందరో నాన్నల గుండెలకు ధైర్యం చెప్పిన చోటు కదా ఇది. అన్నం లేనప్పుడు అమ్మని మరిపించిన హాఫ్ ఛాయ్ని వదలలేని తనం నాది. కవిత్వాన్ని, స్నేహాన్ని జుగల్బందీ చేసి గుండెలో ధైర్యాన్ని నింపిన నా పురా జ్ఞాపకాలన్నింటినీ మ్యూజియం వరల్లాంటి జ్ఞాపకాల పెట్టెలో సర్దుకొని దాచుకుంటాను. భాగ్యనగరం నా మనసు మీద పచ్చబొట్టు. టోపీలు తల్వార్లు ఎన్నిసార్లు కసిగా మాట్లాడుకున్నా, మతాచారాలు వీధుల్లో కలబడుకున్నా, అదంతా నీకోసం కాదని నువ్వు నా చెవిలో ఊదిన రహస్యాన్ని నా మనసులోనే దాచుకున్నాను. బాంబులు పేలిన, నాలాలు పొంగిన, డ్రైనేజీ పిల్లల్ని మింగిన, గుండె మీద ఎన్ని గాయాలు చేసినా అవన్నీ ప్రియురాలి ప్రేమ గుర్తుగానే తీసుకుంటాను. నిన్ను పాలిస్తున్న వాళ్ల తీరును నిరసిస్తూనే కన్నీళ్లు మోచెత్తో తుడుచుకుంటాను. నన్నెంత దూరం ఉంచాలని చూసినా నేను మాత్రం నా సరిహద్దుల నుంచి 4 మినార్ల మీద కపోతాలని మెడనిమురుతుంటాను. నేను తినే 4 గింజల్లో కొన్ని వాటికేసి నా ఆకలి తీర్చుకుంటాను. ఇక్కడ పాత బస్తీ పరకసైజు మెరుపులన్నీ ఏరుకొని మా ఇంటి చేతులకేసి మురుసుకుంటాను. గోల్కొండ కోటలో నిలబడి నా కృష్ణ ఒడ్డుకు వినపడేలా నువ్వు నా తొలి జ్ఞాపకానివని నీకే జయకొడతాను. నా ప్రియురాల, నా నార్కలి, చిరుజల్లు కాదు కదా నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చింది. పెను తుఫానుల్లో నన్ను నీ ఆకాశాన్ని అడ్డుపెట్టి కాచుకున్నావు. మన మోహం తరతరాల మైకం. నువ్వు నా భాగ్మతి, నేను నీ షహన్షా. ఇంత మోహపడ్డ నీ ముఖం మీద మతం యాసిడ్ వలకడం నేను ఊహించలేను. ఆకుపచ్చని కాషాయపు జమీలీ ఛత్రఛాయ బుద్ధుణ్ణి కమ్మేయడం చూడలేను. నీ అందాన్ని కాపాడుకోవాలని తెల్లవారుజామున అమ్మ చేతి చీపరినై నీ రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నాను. నువ్వు గరీబుల సత్రానివి, నవాబుల మహల్వి. ఎందరో అమ్మల కన్న బిడ్డలని ఆదరించిన, అక్కును చేర్చుకున్నదానివి. కడుపు తీపి పక్కన పెట్టి ఒక్కసారి కళ్ళెర్రజేయి. మతాలకు మంత్రాలకు మనుషులు లోభించరని ఒక్క కేకవే. వంచని కుట్ర చేసే గుంటనక్కలన్నీ నీ కాళ్ళ దగ్గర ముడుచుకొని పడుకుంటాయి. నీ నీడను కూడా తాకే అర్హత ఎవరికీ లేదని నువ్వు నిరూపించుకుంటావనే ఆశతో నిన్ను నీలాహత్తుకుంటున్నాను. నువ్వే నా సౌభాగ్యనగరానివని నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్నాను.

0: వీరింత వరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ అనిల్ డేనే గారి స్వీయ కవితలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: నేను కీరవాణి. చక్కటి సంగీతం కోసం వింటూనే ఉండండి రెయిన్బో 101.9 FM.
1: గెస్ట్ హౌస్ లో మిమ్మల్ని విష్ చేసే సెలబ్రిటీస్,
2: దిల్ కీ బాత్ కా సమయ హై, సో మేరే
3: ఎన్నో కబుర్లతో మిమ్మల్ని మురిపించే రేడియో జాకీస్.
1: నేటి మహిళను అందరికీ పరిచయం చేసే విమెన్ ప్రోగ్రామ్,
3: అనుక్షణం హుషారైన ఫిల్మీ హంగామాతో యూత్ఫుల్నెస్,
1: FM రెయిన్బో
3: యూత్ ఎంటర్టైనర్ అండ్ యువర్ ఫేవరెట్ రేడియో స్టేషన్,
1: న్యూస్ అప్డేట్, ట్రాఫిక్ అప్డేట్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్,
3: ఎవ్రీథింగ్ అప్డేట్ ఇన్ యువర్ ఫేవరెట్ FM రెయిన్బో ఛానల్.

0: ఆకాశవాణి ఆశల జీవని ఆశయాల వాహిని. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
1: ఆశల జీవని ఆశయాల వాహిని. మనది వేదాలు వెలసిన ధరణి, ఓంకార నాదాలు పలికిన అవని, ప్రతి ఒక్క అడుగు భరతజాతి అభ్యున్నతి వైపు మేలి మలుపు. అందుకే భారతజనని నీకిదే నవనీరాజనం అంటోంది కవిగాయక వైతాళిక బృందం. అశేష పూజా శిరీషాలతో నమస్కృతి అందిస్తోంది నరనారీ జనం. మనదైన ఈ భారతదేశాన్ని జనయిత్రిగా, దివ్యధాత్రిగా, హృదయ నేత్రిగా ఆరాధిస్తోంది. ఐక్యతే ప్రాణంగా, చైతన్యమే రూపంగా విక్రమించినప్పుడే జాతి జనతకు మహాయోగం. అన్నిటా అంతటా మనం ముందువరస నిలవాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంతరంగం. ఆయన పరిపాలనకు ఇప్పుడు ఇది పుష్కరకాలం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాల్లో జీవనది ఉత్సవశోభ పొందుతుంది. నిత్య ఉత్సాహంతో ఆశాంతము ఎంతగానో కళకళలాడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పుష్కరశోభ నిండి స్ఫూర్తిని, దీప్తిని అందజేస్తోంది. దీనికి మూలకారణం జాతీయ ప్రజాస్వామ్య కూటమి, కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ. ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026, అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది. నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నరనరానా నింపుకుని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు, చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశే శ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీ పాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి, అందరి పురోభివృద్ధి కోసం, అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు. మన దేశాన్ని, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే సముదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి. ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువు చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ, దశ మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5వ స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా, సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే, వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి. కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికితోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటాశాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం వాణిజ్యం, రవాణా, సమాచార సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహవసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా,

కార్యక్రమాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణిదాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 వత్సరాల కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు నెల నెల మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019లో మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ట మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్నా. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు లక్షల సంఖ్యలో ఆరోగ్య శ్రేయ కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది, ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ. కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంటగ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్రమోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్టాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛభారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రారుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత. అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ. శాంతి బహుమతి విజేత, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణలకర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల, ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత మరింత విభిన్నత. వాయువేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 వంతులైంది.

0: సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది. ఇప్పుడు రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ, దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడము శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలన ఫలితం. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్యకంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి, ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వతముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్ అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మనదేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాతనోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజసేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షరరూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్, కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత, ఇవే శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రథమ ప్రధాన లక్ష్యాలు. వీటితోపాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ 12 ఏళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం.
1: మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని, కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

0: వార్తల వివరాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% 86% डिक्लाइन आया है जो कि एक बहुत बड़ी छलांग है और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%. सो अवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन दैट वी हैव टू अंडरस्टैंड.
0: పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనామార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో

0: సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ
1: NTA రీనీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై మేనే సభీ రాజ్య కీ ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై ఉన్కీ పహలే భీ సహయోగ రహా హై ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయే మే పూరా ఆశ్వస్త హూ ఇస్ బార్ హమ్ లోగో నే జిమ్మేవారీ ఔర్ దాయిత్వ కే సాథ్ లియా హై NTA నిశ్చిత రూప్ మే ఉస్మే సఫల్ హోగీ.
0: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశనాయికే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ,
2: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of sub-Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and sub-Himalayan West Bengal and Sikkim regions during
0: MNREGA స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా NDA కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ PMSME విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం కథకురాలు శ్రీమతి ఎం శారద గారు. వినండి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం.

0: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
1: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థల మీదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపమందున్న కాలటి అగ్రహారం అనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలాకాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది ఏమైనా అతడారేండ్ల వయస్సుకే అతడారేండ్ల వయస్సుకే

ఇలా గురువుల సాన్నిధ్యమున అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకానొక

భక్తుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును పొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దారిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధుక పాత్రయందు ఉంచిందా ఇల్లాలు. శంకరుడు ఆమె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు. శ్రీ మహాలక్ష్మి.

అని స్త్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్థానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటి దాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవర్ష ప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణ తత్వ జిజ్ఞాస కలిగి కంటికగపడు చరాచరములనియు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాలా వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీ

అనుభవించలేదు, సరికదా? అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు అటు తనయ అభిమ

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలి చేయి పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయువు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఎడల సన్యసించి తిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగాని ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితి మే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కానీ మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే తనయుండాగతి గ్రాహముక్తి నసువుల్ దక్కించుకోజాలినందునకు.

తాను బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నానూ సరే నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమ క్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను, సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో, బాలక, నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమిస్తూ

స్వామి, నేను నిర్వికల్పుడను, నిరాకార స్వరూపుడను, సర్వవ్యాపకుడును. ఇంద్రియములతో నాకెప్పుడూ ఎలాంటి సంబంధమును లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగానే గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందువలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్ళు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయునంత ఉద్ధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతని మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకొని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములను రచించి అతడి విద్వన్మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు గోవిందదేశకుని ఆశీసులు గొని

కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితులను మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోహముద్గరమను పేర అప్పటికప్పుడు 12 చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపము, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు డిక్రింకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని. భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును. అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు భ్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా? సర్వవ్యాపకమాత్మ ఎందు తొలగో

ఏమేమి దూరముగా పొమ్మను చుంటివి, దూరముగా పోపో అను చుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా?

శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముగు మధ్య మాంసాస్తిక నిర్మితములై ఒకే రకముగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తొనకి పొమ్మును చుండివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా? కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞానలేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగుని నేని, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఇట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు.

ఇట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాసమౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు,

స్వామి, అపరశంకరులగు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులగు మీరును ఇలా వాదించుడుకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగానే వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వమీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు రాయించదలిచి వెళ్ళగా, అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చితంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినా నువ్వు వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించడికే నిశ్చయించుకుని అన్నాడు. ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానుడిలా అన్నాడు, మండనమిశ్ర తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

మండన మిశ్ర కాషాయదండ మాత్రేన యతి పూజ్యోన సంశయ. పైగా వచ్చిన వ్యక్తి సామాన్య సన్యాసి కాడు సుమా, బ్రహ్మతత్వ సాక్షాత్కారం గల మహానుభావుడు అని చెప్పగా మండన మిశ్రుడు ముందుకు వచ్చి, స్వామి

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనము లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడకు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

0: సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరి యొక్క పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవునో అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండన మిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి,
1: నేను సగపాలు నా భర్తలోనా కాన అర్ధ విజయము నార్జించినంత పడము దక్కునే శంకరునకు వాదమున నన్ను గెలుచు పిమ్మట

స్వామి, నేను నా భర్తకు అర్ధాంగిని, కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు గాని మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారతి. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్రవాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతి మన్మధుల నావాహన చేసి వాని లాస్యబోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయభారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందులకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర, రుద్ర, ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరం ముందు ప్రవేశించడంతో ఉభయ భారతి మండనమిశ్రులు ఇరువురూ కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వాణ్ణిగా పరిగ్రహించాడు. ఉభయ భారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడవని

మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడు అని నేను ఎరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలి అగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్నతల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివసాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయిత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య ద్రావిడ కర్ణాటక ఆంధ్రదేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారకా ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అర్హ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగు వాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారము కడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదులు వారు వేయి చేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

అశరీరవాణి నుండి ఈ మాటలు వినిపించగానే శారదయ్యే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీ వంటే నాకంతే చాలు. నేను ఈ పీఠముని కూడా ప్రధానం కాదు అనగానే దేవతలు హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు.

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం దేవీ భాగవతం, బేతవోలు వారి సృజన చాతుర్యం, శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం. అనంతరం రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవలసిన జాగ్రత్తలు, న్యాయవాది శ్రీమతి జ్ఞానంబ గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డివి మోహన్ కృష్ణ గారి గాత్రం. 1:30 వనితావాణి కార్యక్రమంలో గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు, ఈ అంశం గురించి డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం, ఇంకా లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో గుండెపోటు లక్షణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో తొలకరిలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ అపర్ణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గీతం విశేషాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ కయ్యూం గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో కంబాటింగ్ ద మెనేస్ ఆఫ్ చైల్డ్ లేబర్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం. 10:00 రాగం తానం పల్లవి కడప కేంద్ర సమర్పణ. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట వినయం ముందుకు పోవటానికి దోహదం చేస్తుంది, అహంకారం వెనక్కి తోస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47 దాటి 34 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.